ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 10వ తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 50 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఇంతవరకు శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటలకు మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంపై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఏడుంపావుకు అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు, క్యాన్సర్ వ్యాధుల నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చటంటది. ఆ తర్వాత భేటీ శీర్షికన పీఎం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటంటది. ఇంకా ఎలా మెరుగవుతాం రచయిత విమర్శకుడు డాక్టర్ ఆర్ సీతారాం ప్రసంగం కూడా ఉంటుంది. 8 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 43వ భాగం ఉంటుంది. ఇలా పొద్దుగల 8:30, 44వ భాగం పొద్దుకి 9:30 ఉంటుంది. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. సింగిడిలో సినిమా పాటలు ఇంటరు పొద్దుగల 8:45 నుంచి 10:00. పదిగుట్టంగా వివిధ భారతీ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి పగటికి 3:00 కొనసాగుతాయి. మధ్యలో 12:30 1:10 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 2 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 హిందీ వివిధ భారతీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. కదిందాం కార్యక్రమంలో పొద్దుమట 5:30 ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనె మూట అనే కథల సంపుటి నుంచి ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు అనే కథను వినిపిస్తారు టి స్రవంతి. ఆ తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు ఈ కథల సంపుటి నుంచి కులమా గుణమా అనే కథను వినిపిస్తారు ఎం వాణి. 5:45 కోటి కాంతుల కోటి లింగాల డాక్యుమెంటరీ రూపకం ప్రసారమవుతుంది. సమర్పణ సిఎస్ రాంబాబు. పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్మూర్ మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రు వాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు వినవచ్చు. ఆ తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు ప్రసారమవుతాయి. పొద్దుకి 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో కుర్ర సాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణుడు డాక్టర్ జె రాకేష్తో ముచ్చటుంటది. ఆ తర్వాత పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటుంటది. వికసిత భారత్ కార్యక్రమం 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:00 హుషారులో హుషారైన పాటలు ప్రసారమవుతాయి. పొద్దుకి 9:45 చెవికింపు కార్యక్రమంలో రాజేష్ వైద్యాస్వర రచనలు వింటారు. 10:00 మావా కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చెంచుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర శంభు బృందం వినిపించే దుర్గా భవానీ కథాగానం రెండో భాగం వినవచ్చు. 10:30 మధురిమలో హాయ్ అయిన పాటలుంటాయి. ఇవి ఇళ్ల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:45 కాస్తున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time, and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Bala
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
2: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ది చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్దితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ది చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కన్నా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం

అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका रचा झा. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य भारतस्य दीर्घतमः निर्वाचितः प्रधानमंत्री अभवत्. श्रीमोदी चतुर्दशाधिकद्विसहस्रतमवर्षस्य मई मासस्य 26 दिनांके कार्यभारं स्वीकृतवान् आसीत्. असौ पंडित जवाहरलाल नेहरू इत्येतस्य समयम् अतिक्रमितवान्. यः प्रथमवारं 25-19-शततमवर्षस्य मई मासस्य 13 दिनांके निर्वाचित प्रधानमंत्री रूपेण शपथवचनं स्वीकृतवान् तथा 64-19-शततमवर्षस्य मई मासस्य 27 दिनांकं यावत् स्वीय सेवां प्रदत्तवान्. निर्वाचित प्रधानमंत्री रूपेण पंडित नेहरू वर्यस्य कार्यकालः 98-300-4,000 दिवसान् यावत् आसीत्. 14-2,000 वर्षस्य मई मासस्य 26 दिनांकादारभ्य अद्य 26-2,000 वर्षस्य जून मासस्य 10 दिनांकं यावत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कार्यकालः निरन्तरं 99-300-4,000 दिनानि यावत् जातः, येन श्रीमोदी भारतस्य इतिहासे सर्वाधिकावधि पर्यन्तं निर्वाचित प्रधानमन्त्री अभवत्. एतस्मिन् अवसरे वैश्विक नेतारः प्रधानमन्त्रिणे नरेन्द्र मोदिने शुभकामनाः प्रदत्तवन्तः. श्रीलंकायाः राष्ट्रपतिः अनुरा कुमार दिसानायका एकस्मिन् पत्रे लिखितवान् यत् एषा उपलब्धिः न केवलं मोदी वर्यस्य कार्यकालस्य वर्षाणां प्रमाणमस्ति अपितु विश्वस्य बृहत्तमस्य लोकतन्त्रस्य जनानां तस्य नेतृत्वे पुनः पुनः स्थापितस्य विश्वासस्य प्रमाणमस्ति. एतदतिरिच्य पापुआ न्यूगिनी देशस्य प्रधानमन्त्री जेम्स मारापे, त्रिनिदाद टोबैगो देशस्य प्रधानमन्त्री कमला प्रसाद विसेसर च प्रधानमन्त्री नरेन्द्र मोदी वर्याय शुभकामनाः अयच्छताम्. राष्ट्रिय जनतांत्रिक संयुत्याः उपवेशनमेकम् अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते, यत्र अस्याः संयुत्याः प्रशासनस्य 12-वर्षपूर्त्यवसरे तथा प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः दीर्घसमयपर्यन्तं निर्वाचित प्रधानमन्त्री भवितुम् उपलक्ष्ये उत्सवः भविष्यति. प्रधानमन्त्रिणं मोदिनं भाजपादलस्य शीर्षनेतृत्वं च समेत्य संयुत्याः सर्वे घटकाः उपवेशने भागं ग्रहीष्यन्ति इति आशास्यते. एतस्मिन् उपवेशने अनया संयुत्या शासितानां सर्वेषां 22 राज्याणां केन्द्रशासितप्रदेशानां च मुख्यमन्त्रिणम् उपमुख्यमन्त्रिणं च समेत्य सर्वेषां घटकानां नेतारः अपि सम्मिलिताः भविष्यन्ति. प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः कुवैत देशस्य प्रमुखेण शेख मिशाल अल अहमद अल जबर अल सबाह इत्यनेन सार्धं दूरभाषेण संवादम् अकरोत्. उभौ नेतारौ पश्चिमैशियायां परिवर्तित सुरक्षा परिस्थितिम् आलक्ष्य परस्परं विचार विनिमयं कृतवन्तौ. प्रधानमन्त्रिणा क्षेत्रे विवर्धित आततिपूर्ण विषये गंभीरा चिन्ता प्रकटिता तथा कुवैतस्य सार्वभौमिक प्रादेशिक अखण्डतां विरुध्य विहिताक्रमणान् प्रति भारतस्य प्रतिज्ञा पुनः प्रतिपादिता. असौ शान्तेः स्थैर्यस्य च पुनः स्थापनार्थं चिन्तां न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागितांच दृढयितुं पुनरपि आह्वानम् अकरोत्. विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य बुल्गेरिया फिनलैंड देशयो द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति. विदेशमन्त्रालयेनोक्तं यत् डॉ जयशंकरः बुल्गेरिया देशस्य स्वीय यात्रावधौ तत्रत्य नेतृत्वेन सह मेलनं करिष्यति तथा स्व समकक्षेण सह चर्चां विधास्यति. इति वार्ताः.
1: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. 27 కంపెనీల్లోని 3,500 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో 1500 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. గృహగణనలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. జనగణన 2027 తొలి దశలో భాగంగా జిల్లాలో ప్రారంభమైన ఇళ్ల గణన ప్రక్రియ ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూన్ 9 వరకు సాగే ఈ సర్వేలో ఇంటింటికి వెళ్లి గృహాలు, మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. ప్రజలు కూడా గణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మదర్ డైరీ, NDDB మధ్య కుదిరిన ఒప్పందంతో 27 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని, అందులో 10 కోట్లతో 6 నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులకు క్రమం తప్పకుండా బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ సత్యన్ డిమాండ్ చేశారు. భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సమీపంలోని టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలో వేద, ఆగమ, శాస్త్ర, సాంకేతిక విద్యలను బోధించనున్నారు. ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాల నిర్వహణకు టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి మరింత ఆదాయం సమకూరుతుందని వారు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన కొన్ని నేర ఘటనల నేపథ్యంలో నేపాలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. అపరిచిత వ్యక్తులను పనిలో పెట్టుకునే ముందు వారి వివరాలను పోలీసులకు అందజేయాలని యజమానులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణను ఈ నెలాఖరుకల్లా 100% పూర్తి చేస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. రైతు గోసా, బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన ధాన్యం సేకరణపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రీమీ లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీ ఉద్యోగులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర అందించి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేతలకు మోత్కూరులో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
2: బి రమేష్ గారు అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
4: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
3: आकाशवाणी वार्ता వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్దను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై

0: ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన ఆరేళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్టాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:15 దాటి 20 సెకండ్లు. అంబట్యాల సంగతులు. మన జీవితంలో పనికొచ్చే ఎన్నో అంశాల సమాహారం అంబట్యాల సంగతులు. ఇలాంటి అంబట్యాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు, క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చట. భేటీ శీర్షికన పీఎం ఖేత్ బచావో అభియాన్ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట. ఎలా మెరుగవుతాం రచయిత విమర్శకుడు డాక్టర్ ఆర్ సీతారాం ప్రసంగం మొదలైన అంశాలు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఇయ్యలటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం

ग्रीष्म ऋतु अधिक ज्येष्ठ मासम दशमी तिथि उत्तराभाद्र नक्षत्रम बुधवारम। वातावरण జిల్లాలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంటుంది. గాలిలో తేమ 55% ఉంది. గాలి నాణ్యత 71 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. ముందుగా మీరు మీ స్మార్ట్ ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీటర్ నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలో నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకుంటే ఈ ప్రసారాలు మీకు వినిపిస్తాయి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా వినవచ్చు.

0: నా పేరు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది.
1: మనం సోయచికుడు విత్తే ముందు మనకు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ముందుగా శిలీంద్ర నాశనంతో చేసుకోవాలి. 1 గ్రాము కార్బండిజిమ్ లేదా 2 గ్రాములు తైరం లేకపోతే 1.5 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ తైరం అనే మందు దొరుకుతుంది. దీంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత 1.5 మిల్లీలీటర్ ఇమిడాక్లోపిడ్ అనే మందు దొరుకుతుంది. దాంతో ఇది కీటక నాశన టైప్, దానికి సంబంధించినటువంటి దాంతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. వీలైనంత రైతులు మనకు రైజోబియం, బ్రాడీ రైజోబియం అనే కల్చర్ దొరుకుతుంది. దాన్ని 10 కిలోల విత్తనానికి 1 గంట ముందు 200 గ్రాములు కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుని నీటిలో ఆరబెట్టుకోవాలి. దీని ద్వారా కూడా మనకు నాడ్యూల్స్ డెవలప్ అయి మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. విత్తేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం ఏ సమయంలో విత్తుకోవాలి, ఎంత దూరంలో విత్తుకోవాలి, ఎంత విత్తన మోతాదు వాడాలి అనే విషయాల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అయితే విత్తే సమయం చూసుకున్నట్లయితే మనం 2వ వారం నుండి 7వ వారం వరకే విత్తుకోవాలి. 7వ వారం తర్వాత విత్తుకున్నట్లయితే ప్రతి వారానికి మనకు 7 నుంచి 10% దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా విత్తే దూరం మనకు నల్లరేగడి భూములలో విత్తుకున్నట్లయితే 40 వరుసల మధ్య 10 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో ఉండేటట్లు విత్తుకోవాలి. అదే కొద్దిగా స్వల్పకాలిక నేలలో అష్యుడ్ ఇరిగేషన్ ఉన్నప్పుడు ఎవరైనా సోయచికుడు సాగు చేయాలనుకున్న వాళ్ళు 30 సెంటీమీటర్ల వరుసల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య ఉండేటట్లు చూసుకుని విత్తుకోవాలి. అది విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికీ విత్తన మోతాదు అనేది ముఖ్యంగా ఏంటంటే మనం వేసేటువంటి రకం, ఆ రకం యొక్క గింజ అనేది లావుగా ఉందా సన్నగా ఉందా దాన్ని బట్టి, లేకపోతే మనం విత్తుకునే దూరము ఎంత దూరంలో వేసుకుంటున్నాం 40 సెంటీమీటర్ల 30 సెంటీమీటర్లు. అదేవిధంగా మొలక శాతం, మనం తీసుకున్నటువంటి విత్తనంలో ఎంత మొలక శాతం ఉందనే దాని మీద ఆధారపడి మనం విత్తన మోతాదుని వేసుకోవాలి. రైతులు కూడా వారి స్థాయిలో విత్తన మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. విత్తే ముందు ఎప్పుడైనా 70% కంటే తక్కువగా ఉన్నట్లు అనిపించినట్లయితే విత్తన మోతాదును పెంచుకోవాలి. లేకపోతే నార్మల్ గా 25 నుంచి 30 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోయేటట్లు విత్తుకోవాలి.
2: సోయా పంటలో విత్తన శుద్ధి, విత్తే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి చెప్పిన యోసం సలహా అది.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబులో తామరా
6: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఈరోజు జూన్ 10వ తేదీ. ఈరోజుకున్న విశేషాలని చూసినట్లయితే రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి, అలాగే దర్శకుడు నిర్మాత ఈవివి సత్యనారాయణ జయంతి, సాంకేతిక నిపుణుడు సుందర్ పిచాయ్ పుట్టినరోజు, పర్వతారోహకురాలు పూర్ణ మలావత్ పుట్టినరోజు, అలాగే నటుడు శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు, ఇంకా సితార్ కళాకారిణి అనౌష్క శంకర్ పుట్టినరోజు ఈరోజు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయన ప్రముఖ రచయిత, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ. అంటే మనం స్కూళ్ళలో చదువుకునే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞను రచించిన వ్యక్తి. ఈయన 1962 విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. భారత్ చైనా యుద్ధం జరుగుతున్న సమయం అది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది, తమ దేశ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని. ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించారు. పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది ఆ దేశం. అయితే మన దేశానికి కూడా అలాంటి ఒక ప్రతిజ్ఞ ఉండాలని తయారు చేసిన ప్రతిజ్ఞనే భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ. వెంకట సుబ్బారావు గారు పుస్తక సేకరణ,

వ్యాసం, కవితా వ్యాసంగం, వేదాధ్యయనం చేసేవారు. నోటు పుస్తకాలపై చాలా రచనలు చేశారు. అందులో అరబ్బీ అనువాదాలు కూడా ఉన్నాయి. జమీందారీ, భూస్వామ్య వెట్టిచాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు కూడా రాశారు. ఎక్కడ సాహిత్య కార్యక్రమాలున్నా వెళ్లేవారు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనంలో పాల్గొనేవారు.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆరోగ్యం మహాభాగ్యం అని తెలుగులో చెప్పినట్టుగా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఆంగ్లంలో ఉంది. ఎన్ని సౌకర్యాలున్నా ఎంత ధనమున్నా మనిషి ఆరోగ్యంగా లేకపోతే ఆనందంగా ఉండలేడు. ఇది అక్షర సత్యం. ఇయలటి పానం పదిలం శీర్షికన విందాం. రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు చికిత్స నివారణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్లో క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి. డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్కారం.
1: నమస్కారం కమలాకర్ గారు.
0: అయితే అసలు క్యాన్సర్ అంటే ఏంటి?
1: క్యాన్సర్ అంటే రాచపుండు అంటాం మనం. అంటే మామూలుగా ఏ పుండు అయినా, ఇప్పుడు మనం కింద పడ్డాం అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, మన చర్మంకి పుండు అవుతుంది. ఆ పుండు అయితే ముందు ఒక వారంలోనో 10 రోజుల్లో మనకు తగ్గుతుంది నార్మల్గా. కానీ ఈ రాచపుండు అనేది ఏంటంటే అది తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఒక లెవెల్ వరకు మనకు వారం రోజులు తగ్గాల్సిన పుండు తగ్గకుండా, లేకుంటే ఏదైనా గడ్డైన కంట్రోల్ నియంత్రణ కోల్పోయి అది పెరుగుతూనే ఉంటుంది. దానికి తెలియదు ఇక్కడ ఆగిపోవాలి, ఇది మానిపోవాలని. ఆ రకమైన పుండుని కానీ, మన పొట్టలో వచ్చే పుండు కానీ, ఎక్కడైనా వచ్చే గడ్డైనా కానీ నియంత్రణ లేకుండా పెరిగిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవడానికి క్యాన్సర్ అంటాం అన్నమాట. తెలుగులో రాచపుండు అంటాం. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే మనకి బాడీలో కనబడేవి, ముట్టుకుంటే తగిలేవి గడ్డలు పుండులు లాంటి కణాలు ఒకటి. అట్లా కాకుండా మనకి తగలవు. సపోజ్ బ్లడ్ క్యాన్సర్, రక్తం క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఇట్లాంటివి ఏమంటే మనకు తగలవు కానీ క్యాన్సర్ ఉంది అంటారు. రొమ్ము క్యాన్సర్ అనుకోండి మనకు తగులుతుంది, పేగు క్యాన్సర్ అనుకోండి లోపల పేగులో గడ్డలాగా ఉంటుంది. బట్ ఈ బ్లడ్ క్యాన్సర్ లాంటివి ఏంటంటే లిక్విడ్ అంటారనమాట, అంటే నీళ్ళలాగా బ్లడ్ ఉంటాయి కదా, బ్లడ్ లో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, మనకు పట్టుకోవడానికి కనడానికి ఏముండవు, బట్ వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది. సో అట్లా మనం గ్రాస్ గా 2 రకాలుగా చెప్పుకోవచ్చు, మనకు తగిలే క్యాన్సర్లు, తగలకుండా ఉండే రకమైన క్యాన్సర్లు, వాటిని హిమటలాజికల్ క్యాన్సర్స్, ఇంకా సాలిడ్ క్యాన్సర్స్ అంటాం అనమాట.
0: అంటే స్థూలంగా 2 రకాలు అని చెప్పారు. అంటే మనకు తగిలేవి, ముట్టుకుంటే తగిలేవి లేదా తగలనివి. సూక్ష్మంగా రకరకాలు ఉన్నాయి, గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలా అన్నారు. అయితే చాలా మంది చర్చించలేని, అంటే ఆడవాళ్ళు చర్చించలేని విషయం ఒకటి ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఎవరిని అడగాలో తెలియదు చాలా మందికి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం చెప్తారా?
1: తప్పకుండా అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మన రొమ్ము భాగంలో వచ్చే క్యాన్సర్ ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఇప్పుడు మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ పెరగడము తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళలో వాళ్ళ స్టిగ్మా, అంటే వాళ్ళకి సిగ్గు బిడియం వల్ల ఈ రొమ్ములో ఉండే గడ్డలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్తే ఏమంటారు అని ఆ భయంతోనే చాలా మంది చెప్పుకోవడానికి ముందు రారు. సో దానివల్ల మన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకు తెలియకుండానే చాలా మందిలో వచ్చేస్తుంది. అడ్వాన్స్ స్టేజ్ అంటే చాలా మనం ట్రీట్మెంట్ చేయలేని స్టేజ్ లోకి వెళ్తున్నారు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే మన రొమ్ములో, నార్మల్ గా వచ్చే రొమ్ముల్లో ఏదైనా గడ్డ గానీ, లేదా నిప్పుల్ డిసీజ్ అంటే మన స్తనాల నుంచి ఏమైనా రక్తం లాంటిది గానీ, చీము లాంటిది గానీ రావడము, లేకుంటే మన చంకల్లో గడ్డలు లాంటి రావడం, ఇవన్నింటినీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అంటారు, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అంటారు. ఇప్పుడు మనం ఈరోజు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అంటే, రొమ్ము క్యాన్సర్ అనేది మన ఇండియాలో చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. మన ప్రపంచ డేటా తీసుకుంటే ఈ మన ఇండియాలో ఎలా ఉందంటే స్టాటిస్టిక్స్, 28 మంది ఆడవాళ్ళలో లైఫ్ టైంలో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అట్లే ప్రతి ఒక నిమిషానికి 8 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన. మన దేశంలో ప్రతి ఒక్క నిమిషానికి 4 బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. ఇంత ప్రమాదకరమైన జబ్బు ఇది బ్రెస్ట్ క్యాన్సర్. కానీ దీన్ని చాలా చిన్న చిన్న మెజర్మెంట్స్, అంటే చిన్న చిన్న టెస్టులు లేదా డాక్టర్ని కన్సల్ట్ అవడం వల్ల మనం మొత్తం నియంత్రించవచ్చు దీన్ని. బట్ ఆ అవగాహన లేకపోవడం వల్ల ఈ రొమ్ము లేదా గడ్డ ఉందని ఎవరికైనా చెప్పుకుంటే ఏమని అనుకుంటారో, సిగ్గుపడతారని చెప్పి చాలా ఆడవాళ్ళు మన ఆదిలాబాద్ లాంటి ప్రదేశాల్లో, వాళ్ళకి సరిగా ఎడ్యుకేషన్ లేక చదువు లేకపోవడం వల్ల, సిగ్గు వల్ల చాలా చెప్పుకోకుండా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ యంగ్ ఫీమేల్స్, అంటే మన ఇండియాలో 30-40 సంవత్సరాలు లోబడిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయి క్యాన్సర్స్. ఇంతకు ముందు ఏంటంటే 60 పైబడిన వాళ్ళకు, 70 పైబడిన వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చేది, బట్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. సో దీని గురించి మనం అందరు తెలుసుకోవాలి, ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన తల్లియో, మన చెల్లియో, మన కూతురు అందరూ ఈ బారిన పడే ప్రమాదం ఉంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
0: అయితే మీరు అన్నారు చిన్న వయసు వారికి రావచ్చు, పెద్ద వయసు వారికి కూడా రావచ్చు.

0: ఎక్కువ రోజులు మన బాడీలో సెల్స్ అంటే రొమ్ము భాగంలో స్టిమ్యులేట్ చేస్తుంటా అంటే దాన్ని పనిచేస్తుంటుంది. అది ఎక్కువ పనిచేయడం వల్ల క్యాన్సర్ గా వచ్చే లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లానే నెలసరి చాలా రోజుల తర్వాత పోవడం అంటే 50-60 సంవత్సరాల వరకు కూడా నెలసరి వస్తూనే ఉంటాం. దాని వల్ల కూడా ఈ హార్మోన్ ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల దాని వల్ల కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే రజస్వల కావడం అంటే లేత వయసులోనే, తక్కువ వయసులో, చిన్న వయసులో రజస్వల అవడం ఒక కారణం అయితే, ముట్లుడిగిపోవడం లేట్ అవడం వల్ల, అంటే మామూలుగా 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా నెలసరి వస్తూ ఉంటే వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది లేదా రాబోతుంది, ప్రైమరీ స్టేజ్ లో ఉంది అని ఎలా గుర్తించాలి? అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నాకు రావచ్చు లేదా వచ్చింది అని ఎట్లా గుర్తించాలి? స్వయంగా పరీక్షించుకోవచ్చా?
0: యా, మంచి ప్రశ్న. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా లేదా అని ఎట్లా గుర్తించుకోవాలంటే, ఒకటి, మనకి రొమ్ములో ఏ రకమైన రొమ్ములైనా చిన్న చిన్న గడ్డల్లాగా తగిలినప్పుడు, అంటే రొమ్ములో గడ్డలు వచ్చినాయన్ని క్యాన్సర్ అని కూడా కాదు. చాలా మందికి భయపడే అవసరం అస్సలేదు. చాలా మంది ఆడవాళ్ళలో, 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే దాంట్లో 80 మంది ఆడవాళ్ళకి రొమ్ములో నార్మల్ గడ్డలు ఉంటాయి. అవి నార్మల్ గడ్డలు ఉంటాయి. కానీ ఏదైనా రొమ్ము గడ్డ వేగంగా పెరగడము, బాగా ఫాస్ట్ గా, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఓకే, కానీ ఒక నెల 2 నెలల్లో బాగా పెరిగిపోయింది, పెద్దగా అయిపోయింది అని అనడము, ఆ రొమ్ము గడ్డ పెరిగిపోయి మనకి నొప్పి కాజ్ చేయడము, లేదా చర్మం పైన ఏదైనా పుండులాగవడం రొమ్ము భాగంలో, మన స్తనాల నుంచి చీము రక్తం లాంటివి కారడము, లేకుంటే ఏమైనా డిశ్చార్జ్ అంటారంటే పచ్చది గాని ఎరుపు గాని ఏదైనా దాని నుంచి రావడము, అంతేకాకుండా మన చంకల్లో మనకేమైనా గడ్డల్లాగా తగలడము, ఇలాంటివన్నీ ఉంటే మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఎందుకంటే అవి రొమ్ము క్యాన్సర్ ఉండే లక్షణాలు, అంటే ఇవి ఉంటే కంపల్సరీ రొమ్ము క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు, వస్తే మనకి డౌట్ క్లారిఫై అవుతుంది. అంతేకాకుండా ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, ఆయాసం రావడం, ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉన్నా కూడా వచ్చి చూపించుకోవాలి. అంతేకాకుండా మన ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి వచ్చినాయి, ఇంకా వేరే ఏమైనా గర్భసంచి క్యాన్సర్ లాంటివి వచ్చినాయి, దానివల్ల ఎవరైనా చనిపోయారు, ఇంట్లో యుక్త వయసులోనే చనిపోయారనుకుంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ కూతుర్లు కానివ్వండి, మనమరాళ్ళు కాని ఎవరన్నా కూడా వచ్చి చెక్ చేయించుకుంటుండాలి. దీనివల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ ని తొందరగా గుర్తుపట్టచ్చు. అలాగే అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం, ప్రతి మహిళ నెలసరి అయిన 3-4 రోజుల తర్వాత స్నానం చేస్తున్న టైంలో వాళ్ళ రొమ్ము భాగాన్ని అద్దుకుని చూసుకుంటూ ఉండాలి. రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నాయా, చిన్నగా ఏమైనా తగులుతున్నాయని ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల చూసుకోవడం వల్ల చిన్న సైజులో గడ్డ ఉన్నా కూడా వాళ్ళు అలర్ట్ అవ్వడము, డాక్టర్ని కన్సల్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది నేషనల్ హెల్త్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన అన్నమాట ఈ టెస్ట్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారంటే స్వీయ రొమ్ము పరీక్షించుకోవడం. దానివల్ల కూడా మనకి చిన్న గడ్డ ఉన్నా కూడా మనం ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.
1: అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రొమ్ము క్యాన్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత మరి చికిత్స ఎలా ఉంటుంది? ఈ రొమ్ము క్యాన్సర్ కు చికిత్స ఉంటుందా అసలు, లేదా భయపడిపోయి డీల్ పడే అవసరం లేదంటారా?
0: అసలు ఈ రొమ్ము క్యాన్సర్ కు ఉన్న చికిత్సలు మరి ఏ ఇతర క్యాన్సర్ కి లేదు. ఎందుకంటే ఇది ఇంత కామన్ గా వస్తుంది కాబట్టి చాలా రకాల చికిత్సలు ఉన్నవి. ఎవరో భయపెట్టేసి క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయింది లైఫ్ చనిపోతారు అనేది ఏమీ లేదు. ఇప్పుడు నేను 8 సంవత్సరాల నుంచి క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను. నేను చూసిందే కాకుండా మా సీనియర్ చూసిన 10-20 సంవత్సరాల కింద క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా బేసిక్ గా ఉండి వస్తున్నారు. సో క్యాన్సర్ వస్తే చనిపోవడం అనేది పాతకాలం ఆలోచన, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. సో ఫస్ట్ ఎలా గుర్తిస్తాం క్యాన్సర్ వచ్చిందని? చిన్న చిన్న టెస్ట్లు నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, స్కానింగ్ అంటాం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే మన చిన్న 10 నిమిషాల ప్రొసీజర్, మన రొమ్ముని స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం వల్ల చిన్న గడ్డలు ఏమైనా ఉన్నా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే 40 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు గడ్డ ఉన్నా లేకపోయినా, నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్తనాల నుంచి రక్తము చీముల కారినా కారకపోయినా ఎవరైనా కూడా సంవత్సరం ఒకసారి 40 సంవత్సరాల పైబడిన అందరు ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ అంటారు. మ్యామోగ్రామ్ అంటే చిన్న ఎక్స్రే లాంటిది, అది మన రిమ్స్ లో అందుబాటులో ఉంది. సంవత్సరం ఒకసారి వచ్చి ఆ మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సరే కాదు, క్యాన్సర్ కంటే ముందు దశ అంటే మనం డక్టల్ కార్సినోమా ఇన్సైటో అంటాం, అంటే అది నుంచి క్యాన్సర్ డెవలప్ కావడానికి ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ పడుతుంది, అంటే 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటి స్థాయిలో ఉన్న వాటిని కూడా మనం మ్యామోగ్రఫీ అనే చిన్న పరీక్ష, 5 నిమిషాల పరీక్ష, మనకి ఫ్రీగా అయిపోయే టెస్ట్, రిమ్స్ లో ఫ్రీగా ఉచితంగా చేసే టెస్ట్ తోని మనం గుర్తించబట్టు, ఇలా క్యాన్సర్ కంటే ముందు దశలోనే గుర్తిస్తే ఏంటంటే క్యూర్ అయ్యే రేట్, అంటే వాళ్ళు నార్మల్ జీవితం గడిపే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ లో మామూలుగా మనకి 4 స్టేజ్లు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, 1, 2, 3, 4. ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్కలాగా మారిపోతుంటుంది, అంటే వాళ్ళు జీవిత కాలం ఎంత ఉంటుంది అనేది మారుతుంటుంది. ఇది మనం క్యాన్సర్ రాకముందే గుర్తిస్తే వాళ్ళు అందరిలాగా నార్మల్ గా బతకవచ్చు. సో ఈ టెస్ట్ ఏదైతే నేను చెప్పింది, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, తర్వాత వాళ్ళంతటా వాళ్ళు నెలకొకసారి ఎగ్జామిన్ చేసుకోవడం, అంటే స్వీయ రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవడము, మళ్ళీ ఆ గడ్డలు ఏమైనా ఉంటే చిన్న బయాప్సీ అని ఉంటుంది, చిన్న సూది పరీక్ష చేసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్ ని గుర్తించవచ్చు. క్యాన్సర్ రాకుండా ముందే కూడా

0: గుర్తించుకోవచ్చు.
1: అయితే ఇందాక అడిగా నేను, క్యాన్సర్ వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత ఎట్లాంటి చికిత్సలు ఉంటాయి ఈ క్యాన్సర్కు?
0: స్థూలంగా తీసుకుంటే ఏ క్యాన్సర్కైనా మనం మూడు రకాల ట్రీట్మెంట్లు చాలా విరివిగా వింటుంటాం. ఒకటి ఆపరేషన్, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియేషన్. ఆపరేషన్ అంటే అందరికి తెలుసు, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ భాగాన్ని, రొమ్ము భాగాన్ని కానీ ఆ గడ్డని కానీ తీసేయడము ఒక పరీక్ష, ఒక టెస్ట్. మామూలుగా మనం అపెండిక్స్ అంటాము, గాల్ బ్లాడర్ స్టోన్ అయినా ఇవన్నీ క్యాన్సర్లు కావు. ఒక ఆపరేషన్ చేసి తీసేస్తే అయిపోయింది ట్రీట్మెంట్, అందుకే కంప్లీట్ అవుతుంది. బట్ ఈ క్యాన్సర్ ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం అంటే, మన క్యాన్సర్ కనబడే భాగమే కాకుండా కనబడకుండా కూడా పాకిపోతుంటుంది. ఎట్లా అంటే, రొమ్ము క్యాన్సర్ ఉంది, రొమ్ములోనే కాకుండా అది రక్తంలో కూడా పాకిపోయి ఉంటుంది. మనకు రొమ్ములో మనకు చేతికి తగిలే స్టేజ్ వచ్చేటప్పటికే రక్తంలో చాలా భాగంలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఆ రక్తం నుంచి లంగ్స్ కెళ్తుంటుంది ఊపిరితిత్తులకి, ఆ రక్తం నుండి మనకు బోన్స్ కెళ్తుంటుంది అంటే బొక్కలకి వెళ్తుంటుంది. సో ఇలా అన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. కాబట్టే మనం ఈ క్యాన్సర్ కి ఒక ట్రీట్మెంట్ అనేది ఏముండదు. ఆపరేషన్ తో పాటుగా కీమోథెరపీ అంటే మందులు పెట్టడము, రేడియేషన్ అంటే కరెంట్ పెట్టడం, ఇలా మూడుకి సమ్మిళితమైన ట్రీట్మెంట్ క్యాన్సర్ లో ఉంటుంది. ఫస్ట్ మనం స్టేజ్ ని బట్టి ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఒకటి రెండు మూడు నాలుగు అనే స్టేజ్లు ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు స్టేజ్ ఒకటి రెండులో ఉందనుకోండి, ఫస్ట్ ఆపరేషన్ చేసి రొమ్ముని ఆ గడ్డని తీసేస్తాం, దాన్ని మళ్ళీ మనం టెస్ట్ కు పంపిస్తాం. దాంట్లో మనకు కరెక్ట్ గా ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుస్తుంది. దాని తర్వాత అవసరం ఉంటే కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఏదో కాదు, మనం జ్వరం వస్తే పారాసిటమాల్ ఎట్లా ఇంజక్షన్ ఇచ్చుకుంటాము, ఏదైనా దగ్గు వస్తే ఏదైనా ఇంజక్షన్ ఎలా ఇప్పించుకుంటాము, బలానికి గ్లూకోజ్ ఎట్లా పెట్టించుకుంటాము, కీమోథెరపీ కూడా అదే. కానీ దాంట్లో కొంచెం ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ డోస్ ఉంటుంది అన్నమాట. నార్మల్ గా మనకి ఇచ్చే డోస్ కంటే క్యాన్సర్ అనేది చంపాలంటే దానికి పవర్ఫుల్ మందులు కావాలి కదా. ఇప్పుడు మనకి పత్తికి పురుగు వచ్చింది అనుకోండి, ఒక రకమైన మందు కొడతాము, అది పవర్ఫుల్ ఉంటుంది, అది మామూలుగా చనిపోతాయి. అట్లనే ఈ క్యాన్సర్ మందులు కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి క్యాన్సర్. సో దాన్ని కీమోథెరపీ అంటాం, క్యాన్సర్ కి ఇచ్చే మందులని కీమోథెరపీ అంటాం, అంతే. సో ఈ క్యాన్సర్ మందులు ఇవ్వాలి. కొన్నిసార్లు ఇంకా అడ్వాన్స్ ఉంటుంది, కొంతమందికి మొత్తం పగిలిపోయి బయటకు రావడము, చంకలో పెద్ద గడ్డలు ఉండడం అట్లాంటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్ కీమోథెరపీ కాకుండా కరెంటు పెట్టడం, రేడియేషన్. కరెంటు పెట్టడం అంటే సినిమాలు చూపించినట్టు నెత్తికి ఇట్లా పెట్టి షాక్లు ఇవ్వడం అది కాదు. కరెంటు పెట్టడం అంటే మన ఎక్స్రే లాగానే, ఒక మిషన్ లోకి వెళ్తాం మనము, మన కనబడని రేసు ఎక్స్రేస్ అంటారు అవి, ఆ రేస్ వచ్చి అక్కడ పనిచేస్తాయి. మనకి
1: నొప్పితో కూడుకున్న
0: నొప్పి ఏముండదు, నొప్పితో అసలు జనాలకి తెలియకుండా భయపడిపోయి కరెంట్ కరెంట్ అంటే ఏదో మనం నిజంగానే కరెంట్ షాక్లు ఇచ్చినట్టు పెడతారేమో అనుకుంటారు. అసలు మనకి తెలియకుండా తెలియదు, ఇట్లా వెళ్తాం ఏసీ రూమ్ కి వెళ్తాము, ఒక మిషన్ మీద పడుకుంటాం, మళ్ళీ వచ్చేస్తాం.
1: తీసుకున్నంత సులభం,
0: అంతే సులభం, అంతే. ఎక్స్రే కంటే చాలా సులభం, ఎక్స్రే లైనా నిలబడాలి ఉంటుంది, దాంట్లో పడుకొని ఒక 2 మినిట్స్ పడుకొని వచ్చేస్తాం, అంత సులభమైన రేడియేషన్ థెరపీ. వీటన్నిటినీ సమ్మిళితంగా తీసుకుంటే ఈ క్యాన్సర్ ని మనం అరికట్టవచ్చు, తొందరగా ట్రీట్ చేయవచ్చు, వాళ్ళని చాలా రోజుల వరకు క్యాన్సర్ రహితంగా ఉంచవచ్చు. ఈ మూడు రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం కంపల్సరీ. కొందరు ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత భయపడిపోయి అయిపోయింది గడ్డ తీసుకున్నాం కదా ఇంకేం లేదు కదా అని ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ 6 నెలలకు వచ్చి సార్ మళ్ళీ ఇక్కడ గడ్డ వచ్చిందంటారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మల్టీ ఆర్గాన్, మన అందరూ కలిసి తీసుకోవాల్సింది. ఒక నేను ఒక్కొన్ని ఆపరేషన్ చేసినా అంటే అయిపోదు, కీమోథెరపీ ఇస్తుంటాము, కరెంట్ పెట్టే డాక్టర్ ఉంటాడు, దాంతోపాటు సైకియాట్రిస్ట్ ఉంటాడు, అందరం కలిసి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్, అందరం కలిసి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. ఓకేనా? సో ఇదంతా ఒక పద్ధతిగా తీసుకుంటే క్యాన్సర్ వల్ల ఏమీ అవ్వదు. మనకి ఇవన్నీ తెలియకుండా సగం చెప్పినా వినకుండా మనము ఆ యాక్సెప్టెన్స్ అంటారు, దాన్ని మనం స్వీకరించే తత్వం లేకుండా పోవడం వల్ల క్యాన్సర్ గురించి ఇంత భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రొమ్ము క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అని అర్థమైంది. అలాగే వస్తే భయపడే అవసరం లేదన్నారు. ఒకవేళ శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేసినా కూడా డాక్టర్ గారి సలహా మేరకు మందులు, డాక్టర్ గారు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వాడమన్నారో అది వాడుతూ ఉండాలి. డాక్టర్ గారి సలహాలని సూచనల్ని పాటిస్తే ఈ క్యాన్సర్ కు భయపడే అవసరం లేదు, పూర్తిగా చికిత్స చేసి మామూలు మనిషిలాగా బతకొచ్చు అంటారు. రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ శ్రీకాంత్ గారు, చాలా సంతోషం. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.
1: ఇంతవరకు రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్లో క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటబెట్టినరు పి కమలాకర్ రెడ్డి. ఈ ముచ్చట మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, దాన్ని మీరు మళ్లీ మళ్లీ వినవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో మేముంచిన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వింటూ ఉండండి.

0: सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈరోజు సుందర్ పిచాయి గారి పుట్టినరోజు. ఈయన ఒక భారతీయ సాంకేతిక నిపుణులు. 2015లో ఈయన గూగుల్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులవ్వడం వలన వార్తల్లో నిలిచారు. భారత ప్రభుత్వం 2001కి గాను సుందర్ పిచాయికు పద్మభూషణ్ పురస్కారాన్నిచ్చి సత్కరించింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రకటించే ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుల జాబితా 2026లో సుందర్ పిచాయితో పాటు మరో 2 భారతీయులు ఉన్నారు. వారిలో రణబీర్ కపూర్, అలాగే వికాస్ ఖన్నా ఉన్నారు. సుందర్ పిచాయ్ అసలు పేరు పి సుందర రాజన్ కాగా, అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరుని కుదించి సుందర్గా ఇంటి పేరును పి అనే పొడి అక్షరం నుంచి పిచాయిగా పూర్తిగా పొడిగించుకున్నారు. ఈయన చెన్నైలో పుట్టి పెరిగారు. వనవాణి మెట్రికులేషన్లో పాఠశాలలో 10వ తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయాలలో ఇంటర్మీడియట్ చదివారు ఈయన. ఆ తర్వాత ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో బీటెక్ చేశారు. ఉపాధ్యాయులు అక్కడే పిహెచ్డి చేయాలని సలహా ఇచ్చారు. కానీ 1993లో అమెరికా వెళ్లిన సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన పిఎం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట. వారితో ముచ్చటిస్తున్నారు కేలెనిన్.
7: వ్యవసాయంలో రైతుల ఖర్చులను తగ్గించి సుస్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే తాజాగా ఈ రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ పద్ధతులను రైతులు అవలంబించేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఖేత్ బచావ్ అభియాన్ అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది జూన్1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. మరి ఈ ప్రచారోద్యమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
8: నమస్కారం అండి.
7: ముందుగా ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో 4 రోజులది, ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాల గురించి చెప్తారా?
8: అయితే గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎరువుల వినియోగం అనేది రాను రాను పెరుగుతా పోతుంది. సో ఈ వినియోగాన్ని కొంత తగ్గించి తప్పనిసరిగా మనం ఏంటంటే రైతు సోదరులందరూ పంట యాజమాన్యము, పంట యాజమాన్యానికి సంబంధించి

0: అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నాము, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే నేల ఆరోగ్యము, నేలల పరిరక్షణ, ఇది ముఖ్య ఉద్దేశం. సో ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా జూన్1 నాడు రాయసీన జిల్లా మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల కార్యాచరణ ఏదైతే ప్రచార ఉద్యమాన్ని ఏదైతే చేపట్టిందో ఈ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అయితే ఇందులో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరి భాగస్వామ్యం ఉంటుంది?
0: ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో అంటే ICAR వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, తర్వాత ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న 731 కేవీకేలు అందరూ కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పంచుకొని రైతు సోదరులందరికీ ఈ జూన్1 జూన్30 వరకు ఇప్పుడు చాలా ప్రదేశాలలో మన దేశవ్యాప్తంగా విత్తనాలు విత్తుకోవడం గాని నేల తయారీ గాని ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భాగస్వాములుగా అందరూ రైతుల గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు జూన్1-30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు అటారీ అని మాకు ICAR సంబంధించిన సంస్థ సౌత్ జోన్ కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచారాంశాలు ఏమున్నాయి, వేటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
0: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో. 1, ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము. 2 ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే, మొదలు ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకుని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు గాని లేదంటే చెరువు మట్టి తోలుకోవడం గాని ఇలాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్ర స్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, 2 ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు గాని ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక కొన్ని 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలో ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో వాటి ఎక్కువ మోతాదులో అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
1: ముందు జాగ్రత్త
0: ఈ 100 జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలు ఏంటంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని గాని పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి దానికన్నా ముందు రైతు సోదరులు చాలా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమైతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేస్తూ సూక్ష్మజీవులు చనిపోవడం గాని లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం గాని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకుని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ గాని అంటే వాటికి కావలసిన ట్రాక్టర్ తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి గనక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిమాణాలు అనేది మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు, మన జిల్లాలో గనక చూసుకున్నట్టయితే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్టె సంబంధించిన పంటలు వేసుకోవాలి. జనుము, జీలుగ ఇలాంటి పంటలు తప్పనిసరిగా, అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ 2 అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకేదైనా గానీ మనం ఒక పంట ముందు పంట యొక్క వ్యర్థాలు గనక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా

0: కలియదున్నుకోవడము, కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంట కాలం గనక ఉన్న పంటలను గనక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో ముగ్గురు రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పల్సీకే గ్రామంలో. అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తున్న గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతో పాటు మనకున్న నీటి వినియోగం అదురుణంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు. మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య గాని మిత్ర పురుగుల సంఖ్య గాని చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు గానీ లేదంటే బయోపస్టిసైడ్స్ గానీ లింగాకర్షక బుట్టలు గానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 తగ్గించుకున్న వాళ్ళం మొత్తం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకేవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు, అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి పంటల మీద పడదు కాబట్టి దాంతో పాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం, తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా గానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం గానీ దాని లెక్కలు రాసుకోవడం గానీ చేయట్లేదు. సో రైతు సార్ తప్పనిసరిగా ఇది గనక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు, ఒకవేళ రసాయన ఎరువులు ఈ క్రిమి సంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమి సంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు మొత్తం. సో ఒకటి మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు గానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలా మంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా, మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు విత్తనం గాని ఎరువులు గాని క్రిమి సంహారక మందులు గాని ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకుని ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ

0: ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు భేటీ శీర్షికన పిఎం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటబెట్టినరు కేలెనిన్. అయితే ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం అప్లోడ్ చేయబడి ఉంది. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: ఇంతటితో ఎల్లటి అంబట్యాళ్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: Lebanon and Gulf to the broader regional confrontation. This is Vinod Kumar for Akashvani News from Dubai.
1: In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in a close contest in the opening clash of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka yesterday. Opting to bat first, India scored 277 for 6 in stipulated 50 overs, riding on Rituraj Gaikwad's 101 runs. Skipper Tilak Varma also scored 60 runs. In reply, Sri Lanka fell short of just 8 runs as they got bundled out for 269 runs with 7 balls remaining. India A will next face Afghanistan A tomorrow on the same venue. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Saira. Newspapers have widely noticed Prime Minister Narendra Modi's 12 years in office. Modi completes 12 years, BJP hails transformation, writes in the Star Times, while the Indian Express headlines, NDA turns 12 today, meets to mark Modi crossing Nehru's tent. In an age of quick commerce taking precedence in every household, the Economic Times informs, Zepto pips Instamart in orders, but lacks Blinkit. Newspapers also carry a picture of vehicles driving through the Zojila Tunnel, Asia's longest connecting the Kashmir Valley to Ladakh, following its breakthrough ceremony at Minamark in Ladakh on Tuesday. And finally, Financial Express writes about Apple's digital assistant. Siri jumps on AI bandwagon in more personal avatar. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi becomes longest serving elected Prime Minister of India. World leaders hail Prime Minister Modi's transformative governance and advocacy for Global South. NDA to meet in New Delhi today to celebrate PM Modi's achievements and completion of 12 years of government. Centre unveils 1.25 lakh crore rupees rural development push. New framework under Viksit Bharat Jiramji to roll out from 1st July. US military launches strikes against Iran in response to downing of Army Apache helicopter off Oman coast. And in cricket, Rituraj Gaikwad's century helps India A beat Sri Lanka A by 8 runs in tri-series opener in Dambulla. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోల సమయం 8:31 దాటి 40 సెకండ్లు. నవలతో గత కొద్ది వారాలుగా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహికను ప్రసారం చేస్తున్నాం. ఇది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గాథ. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు గావించారు. మనకు చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి. విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 43వ భాగం.
8: హలో హలో, కేడీపేట క్యాంప్ ఓవా,
9: పిలిచాడు ఫర్బీస్.
8: హలో, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఓవా,
9: అవతల నుంచి వినిపించింది.
8: హలో, రామరాజును నేరుగా కేడీ

అవతలి కంఠం. అలాగే కబురు పంపుతాను అన్నాడు ఫర్బీస్. కారిపోతున్న చెమటను కర్చీఫ్తో తుడుచుకొని పెద్దగా నిట్టూర్చాడు. బయట ఎండ మండిపోతోంది. నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో సమావేశ మందిరం. బహుశా కొన్ని నిమిషాల్లోనే మొదలు కాబోతున్న ఆ సమావేశం ఎంత కీలకమైనదో, ఎంత తీక్షణంగా జరుగుతుందో తలుచుకుంటేనే గుబులు రేగుతోంది. వస్తున్నవాడు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కర్నల్ ఏఆర్కే నాప్. దామనపల్లి ఘటన జరిగిన సరిగ్గా వారానికే ప్రభుత్వం పంపించింది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలతోనే కర్నల్ నాప్ వస్తున్నాడని శాండర్స్ లాంటివారి ఖచ్చితమైన నమ్మకం. కొండల్లో పోరాటాలను అణచడానికి కావలసిన వ్యూహాలను అల్లగల నైపుణ్యం ఉన్నవాడిగా కర్నల్ నాప్కి పేరుంది. ఇదే మరీ గుబులు పుట్టిస్తోంది. ఒక టేబుల్, కుర్చీ, వాటికి ఎదురుగా 15 వరకు కుర్చీలు వేసుంచారు. ఎలాంటి ప్రశ్నలొస్తాయి? ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? తప్పిదాలకు సంజాయిషీలేమిటి? అతడు వచ్చినదే విశాఖమన్యంలో ఎదురైన దారుణ పరాజయం గురించి ఆరా తీయడానికి. అందుకే అందరికీ చెమటలు పడుతున్నాయి. కబర్డ్ హైటర్ల కాల్చివేత సమాచారంతో మరునాడే, అంటే 25వ తేదీన చేరిన టెలిగ్రామ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ని కలవరపరిచింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కీలక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని అర్థమైంది. కానీ వేసవికని ఊటీ వెళ్లిన గవర్నర్ విలింగ్డన్ ఇంకా అక్కడే ఉన్నాడు. నిజానికి సచివాలయం కూడా ఆ వేసవి విడిదికే తరలిపోయింది. తాత్కాలికంగా మద్రాసులో ప్రభుత్వ కార్యకలాపాలేవీ జరగడం లేదు. అందుకే ఆ టెలిగ్రామ్ పట్టుకుని 26వ తేదీనే హుటాహుటిన ఊటీ వెళ్లిపోయాడు కర్నల్ నాప్. విలింగ్డన్తో చర్చించి వెంటనే నర్సీపట్నం బయలుదేరాడు కూడా. వెంట మద్రాస్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఏజీ హెపెల్ ఉన్నాడు. ఉదయం 10 గంటలకు సమావేశం. మొదట కవర్డ్ హైటర్ల సమాధులను చూసి సెల్యూట్ చేసి ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా గడియారం గంట కొట్టగానే ప్రహరీ లోపలకు అడుగుపెట్టాడు కర్నల్ నాప్. అక్కడే నిలబడి ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ సిఏ హ్యాండర్సన్, పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్, ఏజెన్సీ కమిషనర్ స్టూవర్ట్ సెల్యూట్ చేసి లోపలికి తీసుకువచ్చారు కర్నల్ నాప్ని, హెపెల్ని. అడ్డతీగల నుంచి ఈవ్లింగ్, కొయ్యూర్ నుంచి డాసన్, కృష్ణదేవిపేట నుంచి ఫర్బీస్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కీనే, గుర్తేడు నుంచి హ్యూమ్, పెద్దవలస నుంచి శాండర్స్, గూడెం నుంచి టాల్బట్, చాడ్విక్, లంబసింగ్ నుంచి మార్టిన్, ఇలా ముఖ్యమైన పోలీసు అధికారులంతా సమావేశ మందిరంలోనే ఉన్నారు. మడత నలగని దళసరి ఖాకీ యూనిఫామ్లో, పాలిష్ చేసిన ఎర్రటి తోలుబూట్లతో చాలా హుందాగా నడిచి వస్తున్నాడు కర్నల్ నాప్. 6.5 అడుగుల మనిషి కావడంతో దర్పం దానికదే తోడవుతోంది. మీసం, నెత్తిమీది టోపీ అతడి హోదాకు మరింత గుర్తింపు తెస్తున్నాయి. నోటిలో ఎబనీ చర్చ్ వార్డెన్ టొబాకో పైప్. దాని నల్లటి బౌల్ చూడముచ్చటగా చక్కగా ఉంది. అలాగే తీర్చిదిద్దిన యువతి కనుబొమ్మను గుర్తుకు తెస్తున్న నాజూకైన వొంపుతో ఉంది 8 లేదా 9 అంగుళాల బిట్. ఇది కూడా నల్లగానే ఉంది. అతడి ఎర్రటి పెదాలకు ఆ పొడవాటి పైప్ బాగా అమిరింది. కాని ఊహించినంత కర్కశంగా ఏమీ లేదు మొహం. చాలా ప్రసన్నంగా ఉన్నాడు. దాంతో కొంచెం కంగారు తగ్గింది అందరికీ. లోపలికి రాగానే అధికారులంతా సెల్యూట్ చేశారు. అందరినీ పరిచయం చేశాడు ఆర్మిటేజ్. అధ్యక్ష స్థానంలో కూర్చొని పైప్ గట్టిగా పీల్చి పెదవుల మీది బటన్ బయటికి తీసి బౌల్ను సుతారంగా టేబుల్కు తాటించాడు. ఛాంబర్ లోపల బూడిదను యాష్ ట్రేలోకి పోసి పక్కన పెట్టాడు పైప్. అప్పుడే అందరికీ చూస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు కర్నల్ నాప్, ఈ శిలారూపాలేమిటి నా ముందు? మామూలుగా కూర్చోండి అన్నాడు. కాస్త ఊపిరి తీసుకున్నారు అంతా.

0: ఒక్క నిమిషం తర్వాత మళ్లీ నాప్ అన్నాడు. గాయాలు ఎలా ఉన్నాయి మిత్రులారా?
1: తగ్గిపోయినట్టే సార్
0: అన్నాడు ఆర్మిటేజ్ చటుక్కున. అడవిలోకి వెళ్ళి అదే గాలింపు ఆపేసి వారమైంది, ఎందుకు తగ్గవు అన్నాడు అంతే వేగంగా నాప్. ఖంగు తిన్నారు అక్కడ కూర్చున్నవాళ్ళు. మళ్లీ ఊపిరి బిగబట్టారు. తర్వాత ఏమంటాడో నాప్ అని. వారం రోజుల నుంచి తిని కూర్చున్నారు కదా అన్న మాట ఆయన నోటి నుంచి రాకూడదని కోరుకుంటున్నారు వాళ్ళంతా. కానీ పోలీసు శాఖను అలా వెక్కిరించడం కలెక్టర్ హ్యాండర్సన్కి మహా ఆనందంగా ఉంది.
2: స్టూవర్ట్,
0: ఇప్పటిదాకా తిరుగుబాటుదారుల కదలికలు ఏమిటో స్పష్టంగా చెప్పు అన్నాడు నాప్. మొన్న ఆగస్టు 22, 23, 24 తేదీల్లో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లను తిరుగుబాటుదారులు దోచుకున్నారు. ఇంకా చెప్పబోతుంటే మాటకు అడ్డొచ్చి పెద్ద సందేహం వెలిబుచ్చాడు నాప్. అడవుల్లో రాత్రివేళ పోలీస్ స్టేషన్లలో ఎవరు ఉండడం లేదా?
1: ఉంటారు సార్
0: అన్నాడు స్టూవర్ట్. అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. మరి అంత ధైర్యంగా ఎలా దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకుపోయారు రాత్రి అన్నాడు నాప్.
1: దాడులు రాత్రి కాదు, పట్టపగలే జరిగాయి సార్ అన్నాడు స్టూవర్ట్.
0: విస్తుపోయాడు నాప్.
1: రాజవొమ్మంగిలో మాత్రం రాత్రి 10 ప్రాంతంలో జరిగింది. అప్పుడు కూడా స్టేషన్లో పోలీసులు ఉన్నారు
0: అన్నాడు తన మాట కొనసాగిస్తూ. తీవ్ర ఆలోచనలో పడ్డాడు నాప్. ఒక నిమిషం గడిచాకన్నాడు.
1: తర్వాత
0: సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్ దగ్గర ట్రేమన్ హీర్ దళంతో మొదటిసారి శ్రీరామరాజు దళం ఎదురుపడి కాల్పులు జరిపింది. తర్వాత 24వ తేదీన దామనపల్లిలో కాల్పులు జరిగాయి. కబర్ట్ హైటర్ చనిపోయారు అన్నాడు స్టూవర్ట్. సరిగ్గా 1 నెల 5 ఘటనలు. ఒక్కచోట కూడా తిరుగుబాటుదారులను పోలీసులు నిరోధించలేకపోయారా అన్నాడు నాప్. అందరూ మౌనంగా ఉండిపోయారు.
3: సరే మిస్టర్ హ్యాండర్సన్, తిరుగుబాటుకు మూలం ఏమనుకోవచ్చు? వాళ్ల కోరికలు ఏమిటసలు? అటవీ చట్టాలు వాళ్లను ఇరకాటంలో పెడుతున్నాయా? ఇక్కడ అంటే ఇండియాలో కొండవాళ్లు చేస్తున్న అన్ని పోరాటాలకు ప్రధాన కారణం అదే కదా అన్నాడు నాప్.
4: అది కూడా ఉంది, కానీ రోడ్ల నిర్మాణం పేరుతో గూడెం డెప్యూటీ తహసీల్దార్ బాస్టియన్ కొండవాళ్లను హింసించినందుకేనని ఒక అభిప్రాయం అన్నాడు హ్యాండర్సన్.
0: అంత హింసించాడా అని మళ్ళీ తనే అన్నాడు నాప్.
4: హింసించే ఉంటాడు.
1: ఆ ఫిర్యాదు నిజమేనా అనిపిస్తుంది. అతడికి చాలా చెడ్డ పేరుంది
0: అన్నాడు ఆర్మిటేజ్. తిరుగుబాటు నాయకుడు అతడే శ్రీరామరాజు, దేవుడని, మహిమగలవాడని. నాప్ ప్రశ్న ఇంకా పూర్తి కాలేదు. అక్కడ కూర్చున్న వాళ్లలో ఎక్కువ మంది ఒక్కసారే అన్నారు,
1: అవును బలంగా నమ్ముతారు.
4: ఇండియన్స్తో పాటు మీకు కూడా అతడు దేవుడేనన్న నమ్మకం గట్టిగా ఉన్నట్టుంది
0: అన్నాడు నవ్వుతూ నాప్. ఒక్క నిమిషం ఆగి ఆ నవ్వులో ఏదో చనువు కనిపించింది కీనేకి. లేచి నిలబడి మొదలుపెట్టాడు,
1: అసలు ఈ రగడను అణచడానికి తిరుగుబాటుదారులకున్న ఈ ఒక్క బలహీనత చాలు. అదనపు బలగాలు, మందుగుండు, తుపాకులు ఉంటే తొందరలోనే అడిచివేయవచ్చు. ఆ దేవుడే వీళ్ళని రక్షిస్తాడట, విల్లు బాణాలు పట్టుకొని.
0: అతడి కేసి తీక్షణంగా చూసేసరికి ఠక్కున నోర్మూశాడు కీనే. అప్పుడు నాప్ అడిగాడు,
3: గ్రేట్ వార్లో నువ్వు పనిచేశావా?
1: లేదు, వెళ్ళలేదు
0: అన్నాడు కీనే.
3: పోనీలే, అక్కడికి వెళ్ళుంటే మనం ఇక్కడ ఇలా కలిసేవాళ్ళమో లేదో కానీ సరిగ్గా గుర్తు చేశావు కీనే. నిన్ననే నేను హెపెల్ ప్రయాణంలో అనుకున్నావు.
0: మహాయుద్ధంలో చిన్న యుద్ధాల గురించి విన్నావా నువ్వు అన్నాడు నాప్.
1: విన్నాను
0: అన్నాడు కీనే. చిరునవ్వు నవ్వాడు హెపెల్. నాప్ అంతరంగం అర్థమైంది అతడికి.
3: తిరుగుబాటుదారులు మొదటి 2 స్టేషన్లు కొట్టారు చూడు, పేర్లేమిటి?
0: గుర్తుకు రాక ఆగాడు నాప్.
1: చింతపల్లి, కృష్ణదేవిపేట
0: అందించాడు కీనే.
3: ఆగస్టు 22, 23 తేదీల్లోనే కదా.
0: సరిగ్గా ఆ తేదీల్లోనే జరిగింది మౌన్స్ యుద్ధం. అది 1914 అనుకో. బెల్జియంలో ఉంది మౌన్స్, చిన్న ఊరు, కానీ ఫ్రాన్స్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. గ్రేట్ వార్ సమరాల పరంపరలో మొదటి ప్రసిద్ధ యుద్ధం మౌన్స్ యుద్ధమే.

ప్రధాన ప్రత్యర్థులు ఇంగ్లండ్, జర్మనీ, మొదటిసారి తలపడిన యుద్ధరంగం కూడా అదే. ఇక్కడ గొంతు తగ్గించన్నాడు నాప్. తెలుసా, ఆ యుద్ధంలో బ్రిటన్ పలాయనం చిత్తగించింది. దీనికే గ్రేట్ రిట్రీట్ అని పేరు పెట్టారు గొప్పగా. బ్రిటన్ ఓడిపోవడం అన్న మాట కొత్తగా వింతగా అనిపిస్తోంది కదా. అక్కడ బ్రిటిష్ సైన్యం 75,000, జర్మనీ సైన్యం దానికి రెట్టింపు. మోన్స్కి కాస్త అవతల బెతూన్ అనే చోట వేచి ఉన్న జర్మనీ సేన ఉదయమే మహోగ్రంగా బ్రిటిష్ ఫోర్స్ మీద పడింది. కాళ్లకు బుద్ధి చెప్తున్న బ్రిటిష్ సేనను జర్మనీ సైనికులు ఆ మొదటి దాడిలోనే నులిమేసి చావగొట్టేసి ఉండొచ్చు, కానీ అలా జరగలేదు. ఆ ఘోర ప్రమాదం ఎవరు తప్పించారో తెలుసా? దేవతల సైన్యం, దివ్యమైన విల్లులు బాణాలతోనే. అడ్రస్ కూడా మారలేదు, స్వర్గం నుంచే వచ్చారు. చెవులు నిక్కబొడుచుకొని వినేటట్టు చెబుతున్నాడు నాప్.

0: ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం మన్నెంవీరుడు అల్లూరి గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 43వ భాగాన్ని విన్నారు. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. ఈ నవల 44వ భాగాన్ని ఇళ్ళ పొద్దుకి 9:30 వినవచ్చు. ఇంతటితో ఇళ్ళటి నవలతో కార్యక్రమం సమాప్తం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ప్రారంభమయ్యే ఈ సింగిడి 10:00 కొనసాగుతుంది. సింగిడిలో మీరు నేను వినిపించే పాటలు వినడమే కాకుండా మీరు కూడా మాట్లాడొచ్చు, శ్రోతలందరికీ మీ గొంతు వినిపించవచ్చు, మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లు 2300-801-295-01, ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్లు మరోసారి 2300-801-295-01, ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మనయాస మన భాషలో సాగుతున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఈయన తెలుగులో ప్రముఖ హీరో, అలాగే రాజకీయ నాయకుడు. వీరి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక పాట విన్న తర్వాత.

బాలకృష్ణ గారి పూర్తి పేరు నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి కుమారుడే నందమూరి బాలకృష్ణ గారు. ఈయన నటుడే కాకుండా నిర్మాత, రాజకీయ నాయకుడు కూడా. ఈయన వైవిధ్య భరితమైన పాత్రలు పోషించడమే కాకుండా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో చేయడం ద్వారా ప్రసిద్ధి చెందారు. తన సినీ జీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చేయడం వలన తెలుగువారికి సుపరిచితులయ్యారు. ఈయన నందమూరి తారక రామారావు గారి కుమారుడని ఇంతకుముందే చెప్పాను కదా. ప్రస్తుతం ఈయన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత 3వ పురస్కారం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది 2025 జనవరి 25న. ఆయన ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈయన 50 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఇందుకుగాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో గోల్డ్ ఎడిషన్లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా 2025 ఆగస్టు 30న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. 1994లో భైరవ ద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. నరసింహనాయుడు సినిమాకు 2001వ సంవత్సరంలో, 2010లో సింహ సినిమాకు, 2014లో లెజెండ్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్నారు. నరసింహనాయుడు చిత్రానికి గాను సినీ గోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. పాండురంగడు, సింహ, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డును అందుకున్నారు. ఈయన 2014లో శాసనసభలో మొదటిసారి ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి, మళ్ళీ 2024లో మూడవసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన నటించిన సీతారామ కళ్యాణం సినిమాలోని ఒక మధుర గీతం ఇప్పుడు విందాము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబులో తామరా
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. నిండా మీరు నాకు ఫోన్ చేయవచ్చు, పాటలు అడగవచ్చు. 2300-801 లేదా 2950-801 ఆదిలాబాద్ కోడ్ 0872 జత చేసి ఫోన్ చేయాలి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు వింటున్న ఈ పాట సీతాకోకచిలుక ఈ సినిమాలోనిది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రఖ్యాత తమిళ దర్శకులు భారతి రాజా గారు ఈరోజు పరమపదించారనే వార్త అందింది. ఈ సందర్భంగా ఈ పాట విన్న తర్వాత వారి గురించి కొంత తెలుసుకుందాం.

తమిళ సినిమా దర్శకులు భారతీ రాజాగారు కన్నుమూశారని. ఈయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక సినిమాలోని పాట విన్నాం ఇందాక. తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడి పురస్కారం కూడా గెలుచుకున్నారు. ఈయన మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను కూడా అందించారు. భారతీ రాజాగారు తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న తేని అనే పట్టణంలో పెరియమామ కరుతమ్మాల్ దంపతులకు చిన్నసామిగా జన్మించారు. ఆయన 1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు. వీరికి మనోజ్, భారతీ రాజా, జనని అనే ఇద్దరు పిల్లలున్నారు. భారతీ రాజా తన సినీ జీవితాన్ని కన్నడ చలనచిత్ర దర్శకుడు పుట్టన్న కణగాల్ వద్ద సహాయ దర్శకుడిగా ప్రారంభించారు. తెలుగులో కూడా ఈయన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాల్లో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు, కొత్త జీవితాలు, మంగమ్మగారి మనవడు, ఆరాధన, జమదగ్ని సార్ మొదలైనవి ఉన్నాయి. 2004లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు భారతీ రాజా. ఇప్పుడు భారతీ రాజా దర్శకత్వం వహించిన ఆరాధన అనే సినిమాలోని ఒక పాట విందాం. ఆరాధన సినిమాలో చిరంజీవి కథానాయకుడిగా నటించారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి మీరు కూడా మీకు నచ్చిన పాటని అడగవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయాలి.

0: సింగిడికి ఒక శ్రోత ఫోన్ చేశారు, ఎవరో తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు ఊరు చెప్తారా? ఎక్కడ ఉంటారు? ఓకే, అక్కడ ఏం చేస్తుంటారు శేఖర్? బాగుంది, కిరాణా షాప్ నడుపుతుంటారు. అంటే రోజులో దాదాపు షాప్లోనే ఎక్కువ ఉంటారు మరి మీరు ఇంటికన్నా? పొద్దున ఎన్ని గంటలకు తీస్తారు?
1: మార్నింగ్ 7
0: మళ్ళీ 9 దాకా ఉంటారా రాత్రి? మరి ఎట్లా మీకు కాలక్షేపం ఎట్లా అవుతుంది షాప్లో? ఎఫ్ఎం ఎట్లా వింటారు? నమస్తే. ఓకే, మీరు కూడా అక్కడే ఉంటారా?
2: నేను కూడా ఇక్కడే ఉంటా సార్.
0: మీరేం చేస్తారు?
2: నేను ఇక ఏం చేయాలి, నేను బ్లైండ్
0: టోటల్లీ. అయ్యో,
2: అయితే శంకరవరం నుంచి శంకర అన్నా ఒక చరణం పాడి చూపిస్తా సార్. పాడతారు?
0: పాడండి.
2: శంకర నాద శరీరా పర వేద విహారేశ్వర గానము నీవని గానము మీదని గానమే గానమణి మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమణి గానము నీవని గానము నీదని.
0: బాగుంది, బాగా పాడుతున్నారు. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి సిద్ధంగా. హలో,
1: చెప్పండి సార్.
0: నమస్తే, మీ పేరు ఊరు నేను తెలుసుకోవచ్చా?
1: నల్గొండ. అదే, నేను ఆదిలాబాద్ ఖానాపూర్ నాది, కానీ నేను నల్గొండ డ్యూటీ చేస్తున్నా మున్సిపాలిటీలో.
0: ఆహా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆదిలాబాద్ లో ఉన్నారా, నల్గొండలో ఉన్నారా?
1: ఇప్పుడు నేను హాలిడేస్ 10 డేస్ లీవ్ పెట్టుకుని ఆదిలాబాద్కి వచ్చినా.
0: నల్గొండలో ఏం ఉద్యోగం చేస్తుంటారు మీరు?
1: మున్సిపల్ వర్కర్స్ నేను.
0: అయితే మరి
1: బిఏ గ్రాడ్యుయేట్ ఉండి అవుట్ సోర్సింగ్ వర్కర్.
0: మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి అక్కడ ఇట్లా ఉద్యోగం సంపాదించిండ్రు?
1: నేను హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, ఆత్మారాం అంటాడు, ఆయన త్రో అక్కడ వేరే నేను అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది మాది.
0: వేరే జిల్లాలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా? బాగుంది. ఇప్పుడైతే ఆదిలాబాద్ లోనే ఉన్నా అన్నారు.
1: ఇప్పుడే లీవ్ లో మీద వచ్చిన 10 రోజుల కొరకు. మళ్ళా నేను మళ్ళా నెక్స్ట్ మంత్ లో నేను ఆదిలాబాద్కి వచ్చేస్తా.
0: అంటే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారా?
1: అయిపోయింది, ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది.
0: బాగుంది, సంతోషం.
1: ఇక్కడికి వచ్చేస్తా, ఎందుకంటే వేరే ఆయన నల్గొండ ఆయన ఉండే ఆయన బదిలీకి నేను వేను. ఆయన ఆరోగ్యం బాగాలేదని నేను వేను.
0: మ్యూచువల్ ట్రాన్స్ఫర్.
1: మ్యూచువల్
0: బాగుంది. ఏ పాట విందా మీరోజు?
1: మన ఎన్టీఆర్ ఓల్డ్ దేవత సినిమా ఆలయాన గెలిచిన దేవుని ప్రీతి.
0: తప్పకుండా మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్.

0: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మరో శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: మీ పరిచయం చేసుకుంటారా శ్రోతలకు? మీ పేరు, ఊరు చెప్తారా శ్రోతలందరికీ?
1: తిప్పలకోటి మండల్ తాంసి. నా పేరు కృష్ణన్న. ఇక్కడ ఒక 5-6 కూడా మంది ఉన్నాం సార్. విట్టలు, రజాకు, అఖిలు, రామయ్య. మేము సార్ దాన్ని మీరు ఏమంటారో, మేము మధురంగం అంటారు, మేము మధురంగం అంటారు, మీరు దాన్ని ఏమంటారు?
0: మధురంగమే తెలుసు అందరికి, మన ఆదిలాబాద్ వాళ్ళకు. మధురంగం ఆడుతుంటారా?
1: ఎప్పుడు వింటాం
0: మధురంగం ఆడుకుంటా వింటారు. మంచిది, సంతోషం. అయితే ఈ మధురంగం ఆడతారు కదా, బండ మీన్నే చెక్కుతారు కదా, బండ మీద చెక్కి ఉంటుంది అది. చాలా ఊర్లల్లో బండ మీద చెక్కి ఉంటుంది. అయితే పిల్లలకు కూడా నేర్పించండి ఈ మధురంగం ఆడడము, ఎందుకంటే వాళ్ళంతా ఫోన్లు చూసుడికే సరిపోతున్నది టైం అంతా. అంటే యువకులకు కానీ చిన్నపిల్లలకు కానీ నేర్పించండి, మన పాత ఆటలు ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది కదా. బాగుంది. అయితే ఈ ఏ పాట విందాం ఈరోజు చెప్పండి. అయితే ఇప్పుడు మీరు ఆ అరుగు మీద కూర్చొని మధురంగా మాడుతున్నా అన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు అని కూడా చెప్పారు, ఎవరు గెలిచారు మరి? ఓకే, తప్పకుండా. మరి మీరు అడిగిన పాట వస్తుంది, విందాం. మధురంగా మాడుతూ వినండి.
2: శ్రీరామ కోదండరామ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: అక్క చూడు,
0: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది.
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: ఈరోజు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ పుట్టినరోజు. ఈమె అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈమె 2014 మే 25 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కేవలం 14 సంవత్సరాల చిన్న వయసులోనే ఈ సాహసాన్ని చేసి రికార్డు నెలకొల్పారు మలావత్ పూర్ణ. ఈమె నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాఖాల్ అనే గ్రామంలో జన్మించారు. ఈమె నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మీ దేవదాసులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మలావత్ పూర్ణ ఎస్ ఆనంద్ కుమార్తో కలిసి ఈ సాహసయాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఖమ్మం జిల్లా చెర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన వ్యక్తి. నేపాల్లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రికార్డును పూర్ణ 13 ఏళ్ల 11 నెలల వయస్సుకి ఆ రికార్డుని నెలకొల్పి పాత రికార్డును బద్దలు కొట్టారు. ఈరోజు మలావత్ పూర్ణ గారి పుట్టినరోజు.

1948 జూన్ 10 జన్మించారు. తెలుగు సినిమా దర్శకులే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు ఈయన. ఈవివి దర్శకుడు జంధ్యాల యొక్క శిష్యుడు. ఈయన మొదటి సినిమా రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. కొద్ది కాలం తర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమ ఖైదీ అనే చిత్రంతో అవకాశమిచ్చారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో పలు అవకాశాలు వచ్చాయి ఈవివికి. జంధ్యాల ఒరవడిలో హాస్య ప్రధాన చిత్రాలు నిర్మించారు. జంధ్యాల కంటే కొంత ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, అలీబాబా అరడజన దొంగలు వంటి చిత్రాలు, నరేష్తో జంబలకిడి పంబా మొదలైన చిత్రాలు తీశారు. సీతారత్నం గారి అబ్బాయి, ఏవండి ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తర్వాత ఆమె, తాళి వంటి మహిళా ప్రధానమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో చిత్రాలు తీశారు ఈవివి. కొద్ది విరామం తర్వాత తన కుమారుల్ని హీరోలుగా పరిచయం చేస్తూ కూడా సినిమాలు తీశారు. ఇప్పుడు ఈయన దర్శకత్వం వహించిన హలో బ్రదర్ సినిమాలోని ఒక పాట విందాం.

ఇందరితో ఇలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ పొద్దుమట్ట 5 గంటలకు, పొద్దుకి 8 గంటలకు, మళ్ళీ రాత్రి 10:30కు సినిమా పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

92,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్బంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై సైబర్ మోసాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రముఖ సినిమా దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM స్టూడియో క్లాక్ లో 10:11 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో ఈ దశాబ్దంలో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. ఈ 10 ఇయర్స్ లో 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న ఎవర్ గ్రీన్ హిట్స్ ని మాకు వాట్సాప్ చేయండి. అండ్ ప్రస్తుతానికి అయితే నేను జయచంద్రన్ గారు, చిత్ర గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్, 2000 లో వచ్చిన సినిమా నువ్వే కావాలి సినిమా నుంచి కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:17:56 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న టైం బాండ్ ఉందన్నమాట. 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్, ఈ దశాబ్దంలో వచ్చిన సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఇంతకుముందు నువ్వే కావాలి సినిమా నుంచి పాట విన్నాం, నెక్స్ట్ మాకోసం ఈ పాట ప్లే చేయండి అంటూ చాలా మంది మెసేజ్లు కూడా మనకి చేస్తున్నారు. ఐఎమ్ శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్ ఫ్రమ్ గుండ్లనర్వా, నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి, ఏదైనా ఒక పాటను వినిపించగలరంటూ మనవి. ఎవరు మెసేజ్ చేశారు? జేలిపోతుల బుచ్చయ్య, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, హన్మకొండ జిల్లా కాసిపేట్ మండల్ తరాలపల్లి విలేజ్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టేషన్ కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు ప్రసారం చేస్తున్న ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి కోరుతున్న శ్రోతలు అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మనదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కూడా మెసేజ్ చేశారు. డెఫినెట్ గా గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి. అండ్ మీరు కోరుకున్న ఏదైనా ఒక మంచి పాటను అడిగారు కదా, ఈ టైం బౌండ్ లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం, మీ అందరి కోసం, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలు

రక్షణ సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇంతకుముందు మీరు విన్న పాట కుమార్ సోను అండ్ చిత్ర గారు పాడిన పాట, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా, 2002 వచ్చిన సూపర్ హిట్ సినిమా. అండ్ ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ఈ పాట ప్లే చేసుకున్నాం. 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ మీరు కూడా నాకు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. ఇదే పాట మాకోసం వినిపించండి అంట. ఇంతకుముందే మనం ప్లే చేసిన పాటని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అందులో ఒకరు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నర్సింగ్ రావు గారు ఉన్నారు. అండ్ ఆయన 4-5 సార్లు అడిగారనమాట ఈ పాటని. ఐ హోప్ ఈ పాటను మీరు విని ఉండొచ్చు. ఆర్ఆర్ చిరస్తా నుంచి రాజు గారు కోరుతున్నారు. అలాగే ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి ఈ టైం బౌండ్ లో అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాటని మాకోసం ఏదైనా ప్లే చేయండి అంటూ. రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్, గంగు, మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణక్య రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి పాటని ఈ టైం బౌండ్ లో మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేద్దాం. ఫస్సీ, జునైద్, జుబైర్, ముక్రమ్, నోమాన్, ఫఖ్రాన్, జకీర్, ఫజీల్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ ని ఎవర్ గ్రీన్ హిట్ గా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ ఈ టైం బౌండ్ లో వచ్చిన పాట, సాగర్ పాడిన పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:39:39 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా మంచి పాటని ఈ టైం బౌండ్ లో ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు? ఎం శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి, దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హంసని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదన్నా మంచి పాటని ఈ టైం బౌండ్ లో ప్లే చేయండి అంటూ. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ మెసేజ్ చేశారు. అలాగే వెబీలో మాకోసం ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ సాయితేజ్, ప్రవీణ్, కార్తిక, మధుశ్రీ,

మేడ్చల్ కుమారి బస్తీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పకుండా అండి. అలాగే ఇంకొక మెసేజ్ చూద్దాం మనము. మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ బేగంపేట నుండి యాంథనీ మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అండి, అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్, స్టే ట్యూన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:49 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అబ్బి, హాసిని ఉన్నారు. అలాగే దుర్గాదేవి, గౌతమ్, అనన్య, శ్రీశైలం, నాగర్, కర్నూలు జిల్లా నుంచి మళ్ళీ మెసేజ్ పెట్టినారు. ఒక మంచి సాంగ్ ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. మహబూబ్ నగర్ డిస్టిక్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ గారు మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏదైనా ఒక పాట మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. నెహ్రూ పార్క్ నిజామాబాద్ డిస్టిక్ట్ నుంచి అజీజ్ బాయ్, మార్టిన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, ఎండి యాసిన్, ముసా కరీం, షేక్ సలీం మెసేజ్ చేశారు. ఒక మంచి పాట, ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ. డెఫినెట్ గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాను. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. అలాగే బోడుప్పల్ నుంచి కృష్ణ గీత, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఎస్పి బాలు, శ్రేయా ఘోషల్ పాడిన మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM హైదరాబాద్ విబి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. చౌటుపల్లి నిజామాబాద్ డిస్టిక్ నుంచి సునీత, సంజీవరావు, శ్రీజ, ధీర్జ, దివ్యాజీ మెసేజ్ చేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మెసేజ్ చేశారు. ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. అండ్ విత్ దిస్ మెసేజెస్ చాలా మెసేజ్లు ఉన్నాయి. బట్ టైం బౌండ్ కూడా ఉంది కదా, ఆల్మోస్ట్ మనం ఈరోజు షో ఎండ్ టైంకి వచ్చేసాం. ఉదిత్ నారాయణ్, సుజాత గారు పాడిన పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్కి పులి స్టాప్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో బోల్డ్ అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి. ఇవాళ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పుష్కరకాల ప్రయాణానికి సంబంధించిన ప్రభావం గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీశక్తి నుండి యువత సాధికారత వరకు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవం, మధ్యతరగతి సంక్షేమం, రాష్ట ప్రథమ్, అష్టలక్ష్మి దార్శనికత ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ది వరకు జాతీయ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. వికసిత్ భారత్ 2047 వైపు పయనిస్తున్న తరుణంలో ఈ మైలురాయి 4399 రోజుల సేవ, అభివృద్ది, జాతీయ ప్రగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మీర్ఖాన్పేటలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్కే భవన్లో రాష్టంలోని ఎన్నికల నమోదు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాష్టంలోని మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మైనారిటీల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు గుర్తుకొస్తున్నాయి వింటారు. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, 40కి పైగా సినిమాలకి దర్శకత్వం, భారతీయ చలనచిత్ర రంగానికి ముఖ్యంగా దక్షిణాది సినిమాకు గ్రామీణ నేపథ్య కథలతో సరికొత్త రూపురేఖలు దిద్దిన అద్భుత దర్శకులు, నటులు భారతీరాజా. ఎన్నో అద్భుతమైన సినిమాలు, కథల్ని మనకందించిన ఈ దర్శక దిగ్గజం మనందరి నుండి ఈరోజు శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆకాశవాణి వివిధ భారతి తరపున నివాళి అందిస్తూ ఈరోజు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు భారతీరాజా ఈరోజు మనందరి నుండి సెలవు తీసుకున్నారు. ప్రతి నటుడు ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకునే దర్శకుడు భారతీరాజా. ఆయన కేవలం దర్శకులు మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ సినిమాలో ఒక తెలుగు ట్రెండ్ సెటర్. ఎందుకంటే 1970లలో అప్పటి సినిమాలు అంటే భారీ సెట్లు, మెలో డ్రామా, ఆర్టిఫిషియల్ లైటింగ్ మాత్రమే ఉండేవి. కానీ భారతీరాజా ఈ ఫార్ములాని పూర్తిగా బ్రేక్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్కి నాంది పలికిన దర్శకులు భారతీరాజా. ఈరోజు భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. నిజానికి అవుట్డోర్ షూటింగ్స్, సహజమైన పల్లెటూరి పాత్రలు, కమర్షియల్ హంగులు లేని ప్యూర్ ఎమోషన్స్తో ఆయన సరికొత్త సినిమా స్కూల్ని సృష్టించారు అంటారు. నేటి తరం దర్శకులైన వెట్రిమారన్, సుకుమార్, సందీప్ రెడ్డి, వంగా లాంటి వారు ఎంచుకునే ఈ రా అండ్ రస్టిక్ మేకింగ్కి ఆత్యుడు ఎవరు అంటే భారతీ రాజా గారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన్ని ఇంకో మాట కూడా అంటారు, అంటే దర్శకత్వం వహించడంలోనే కాదు కొత్త టాలెంట్ని వెలికి తీయడంలో నయా టాలెంట్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజా గారిని. భారతీ రాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. అంటే చాలా మంది, అంటే ఇందుకు మనం అనుకున్నాం కదా, నయా టాలెంట్స్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజా గారిని అని. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి ఇంకా చాలా మంది ఉన్నారు, రేవతి, రాధిక, కార్తీక్ లాంటి ఎంతో మంది నటీ నటుల కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు తీశారు ఆయన. ఇక తెలుగులో 16 ఏళ్ల వయసు సినిమా, అంటే తమిళ్లో పయతినిలే అనే ఒక సినిమాని తీశారు. మరి దాన్ని తెలుగులో 16 ఏళ్ల వయసుగా మనం డబ్ చేసుకున్నాం, ఐ మీన్ రీమేక్ చేసుకున్నాం అన్నమాట. అలా తెలుగులో ఆ సినిమా సంచలనాన్ని సృష్టించింది. చాలా వరకు అయితే భారతీ రాజా అనగానే తమిళ దర్శకుడిగాని తెలుసు, కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ముద్ర చాలా గాఢంగా పడిన సినిమా ఏంటి అనంటే సీతాకోకచిలుక. 1981 రిలీజ్ అయిన సినిమా ఇది. అప్పుడున్న ఏమంటారు, రకరకాల వివక్షల ప్రాతిపదికన సాగే ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించి చూపించారు ఆయన. ఇక ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నారు భారతీరాజా. ఇక ఆ తర్వాత 1987 చిరంజీవి సుహాసిని కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్, అసలు ఇండస్ట్రీలో ఒక స్పెషల్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన సినిమా ఆరాధన. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో జమదగ్ని మూవీ తీశారు. రీమేక్స్ అండ్ డబ్బిక్స్ అంటే ఆయన క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ అనే ఒక సినిమా ఉంటుంది కమల్ హాసన్తో, అండ్ అలాగే సైకో థ్రిల్లర్ మూవీ ఉంటుంది ఒకటి, సిగప్పు రోజాక్కల్ అని, తెలుగులో దాన్ని ఎర్ర గులాబీలుగా రీమేక్ చేశారు. ఇక టాలీవుడ్ లో హారర్ సస్పెన్స్ జానర్ కి పునాదిరాలుగా నిలిచిన సినిమాలు ఈ రెండు అన్నమాట. మరి ఈ రెండు సినిమాలకి ఆత్యుడు ఎవరు అంటే మన భారతీ రాజానే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ స్వాతి. జమదగ్ని సినిమాకి గాను మనో అండ్ అలాగే జానకి గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం.

ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జీ స్వాతితో.

చాలా సినిమాల తర్వాత మెగాఫోన్ని పక్కన పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెమెరా ముందుకు కూడా వచ్చారు. మణిరత్నం యువ, అసలు యువ సినిమాలో పొలిటికల్ విలన్గా ఎంత అద్భుతంగా మెప్పించారో భారతీరాజా. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజాలో భారతీరాజా గారు పోషించిన పవర్ఫుల్ తాత పాత్ర అసలు తమిళనాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంటే ఆ వయసులో కూడా ఆయన చూపించిన ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో నేటి డిజిటల్ జనరేషన్ ఆడియన్స్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది అంటారు. ఇక లాస్ట్ ఇయర్ ఏమో మోహన్ లాల్ శోభన కాంబినేషన్లో వచ్చిన తుడురం సినిమా గుర్తుంది కదా, మరి ఈ సినిమాలో భారతీరాజా గారు చివరిసారిగా వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాత తన నటనతో వీడ్కోలు పలికారు అని చెప్పొచ్చు. ఇక భారతీరాజా గారి మేకింగ్ ఎలా ఉంటుందంటే తను తీసుకునే కథా కథనాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముతల్ మరియతై అనే ఒక తమిళ సినిమా మనకి తెలుగులో ఆత్మబంధువు పేరుతో మనకి రీమేక్ చేశారు. నిజానికి ఆ సినిమా సోర్స్ వచ్చేసి ఒక నావెల్ నుంచి తీసుకున్నారు. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్ గర్ల్ అండ్ ఏజింగ్ ఒక పెయింటర్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక రిలేషన్ని తెలుగు తెరపై అంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు అంటే అది కేవలం భారతీరాజా గారి మేకింగ్ అనే చెప్పాలి. ఆ సినిమా నుంచి ఓ పాట విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: us the night. Go retro with Akashwani Telugu.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. కథలో ఒక సమస్య, దానికి తగ్గ పరిష్కారం, ఇక హీరో హీరోయిన్ కలుసుకోవడం లేదా విడిపోవడం, ఇదే అంతకుముందు మన తెలుగు సినిమాల్లోని ఫార్ములా. అయితే హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని అందరూ నొసలు చిట్లించారు. కొందరు కోపంగా చూశారు, మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా సరే అతని కథలో వైవిధ్యం ఉందని మాత్రం అందరూ అంగీకరించారు. అలా అంగీకరించే భారతీరాజాలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను సాహసం చేశారు. మరి ఆ సినిమానే ప్రప్రథమంగా భారతీరాజా గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 16 పయదినిలే. కమల్ హాసన్ అంటే ఆ సినిమా తమిళ్లో, తెలుగులో మన 16 ఏళ్ల వయసుగా సినిమా రిలీజ్ అయింది. నిజంగా తమిళ్లో కమల్ హాసన్ గారు ఎంత అద్భుతంగా నటించారో తెలుగులో చంద్రమోహన్ గారు అంతకన్నా అద్భుతంగా నటించారు. చెప్పండి ఆ సినిమాని ఎవరైనా మర్చిపోతారా? అస్సలు కాదు కదా. అలా తర్వాతి కాలంలో కూడా ఆయన సినిమాలన్నీ ఇలాంటి వైవిధ్యమున్న కథలనే తీసుకున్నారు భారతీరాజా గారు. నిజానికి చిన్నప్పటి నుంచి భారతీరాజా గారికి కళల పట్ల చాలా ఇంట్రెస్ట్. ఎలాగైనా సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. అలా మద్రాస్కి చేరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాలన్నిటి అంటే ఉన్న ప్రతి స్టూడియోకి ఆయన వెళ్లారు. ఇక ఆ తర్వాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత మన తెలుగు దర్శకులు సి పుల్లయ్య గారి దగ్గర కొన్ని చిత్రాలకి పనిచేశారు. ఇక మలయాళ దర్శకుడు ఎం కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకులైన జగన్నాథన్ గారి దగ్గర అసోసియేట్గా భారతీరాజా గారు పనిచేసి మొత్తానికి 4 భాషల దర్శకుల దగ్గర పనిచేయడంతో భారతీరాజా గారికి దర్శకత్వం పట్ల మంచి పట్టు లభించింది అని చెప్పొచ్చు. మరి అలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా అంటే ఆయన తమిళ్లో తీసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి. రీమేక్ అయినా కూడా ఎక్కడ రీమేక్ తాలూకా ఛాయలు కనబడకుండా అద్భుతంగా సాహిత్యం కావచ్చు, సినిమా టేకింగ్ కావచ్చు, అన్నిటినీ కూడా మార్చి ఇవ్వగల దర్శకులు భారతీరాజా గారు. ఈరోజు భారతీరాజా గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన పరిచయం చేసిన నటీనటులు ఎప్పటికీ ప్రేక్షకులకి చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సమయం 11 గంటలు దాటి 56 నిమిషాలు కావస్తోంది. అయితే భారతీ రాజా గారిపై బాలు మహేంద్ర గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదట. బాలు మహేంద్ర గారంటే చాలా అభిమానం భారతీ రాజా గారికి. మరి బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన నిరీక్షణ సినిమాలోని ఈ పాటంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భారతీ రాజా గారు. మరి ఆ పాటతో ఇవాళ గుర్తుకొస్తున్నాయి ముగిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 11 నిమిషాలు కావస్తోంది. చిన్నప్పటి ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేయనా? గుర్తుందా ఎవరికైనా? చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజల్ని కాల్చేసి తినేవాళ్ళు. ఎంతమందికి గుర్తుంది? చాలా వరకు తినేవాళ్ళది. అండ్ నేను కూడా ఒకసారి తిన్నాను, టేస్టీగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ చింతగింజలతో ఏం ఆడుకునేవాళ్ళు అంటే అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళు. సో ఇప్పుడంటే మనకి చాలా రకరకాల రూపంలో వచ్చాయి డైస్, కానీ అప్పట్లో ఆడడానికి డైస్ ఏవి అంటే చింతగింజలే. అండ్ ఇంకేం ఆడేవాళ్ళు, చింతగింజలన్నీ కుప్పగా పోసి ఉఫ్ అని ఊదేస్తే ఎన్ని చింతగింజలు బయటకి వెళ్ళిపోతే అంటే ఆ సర్కిల్ నుంచి అన్ని చింతగింజలు మనం గెలుచుకున్నట్టు కదా. ఎంత గుర్తున్నాయి చింతగింజలతో మనం ఇన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం అన్నమాట అప్పట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, చింతగింజల పౌడర్తో రకరకాల అంటే ఫుడ్ ఐటమ్స్లో దీన్ని వాడతారు అని మనకు తెలుసు. అంతేకాదు, చింతగింజల్ని ఉపయోగించి మనం తాగే నీళ్ళలో ఉన్న ఒక ఏదైతే మన శరీరానికి హాని కలిగిస్తుందో ఆ పదార్థాలని క్లీన్ చేయడానికి చింతగింజల్ని వాడారట. ఎవరు అంటే ఈ జనరేషన్ పిల్లలు. మరి ఏం చేశారు వాళ్ళు అంటే, ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు. మరి ఆ ప్రయోగం ఏంటి, ఇంతకీ ఎవరు వాళ్ళు, తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం ఇందాక చెప్పాను కదా, మనం ఆడుకోవడానికి తినడానికి అలా వాడుకున్న చింతకించెలతో మరి మొత్తానికైతే మైక్రో ప్లాస్టిక్ కి చెక్ పెట్టారన్నమాట ఈ జనరేషన్ పిల్లలు. మనకందరికీ తెలుసు ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్ లో ఉందో కదా. అసలు ఎక్కడ చూసినా వితౌట్ ప్లాస్టిక్ ఏదైనా చేస్తున్నామా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మాక్సిమం ట్రై చేస్తున్నారు చాలా మంది, అయినా కూడా ప్లాస్టిక్ నుంచి దూరంగా జరగడం అనేది కష్టమైన విషయం ఇప్పుడున్న రోజుల్లో. మరి అలాంటప్పుడు నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ ని క్లియర్ చేయడం అంటే అంత ఈజీ అంటారా? కానే కాదు కదా. మరి అది కాక నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్ ని వేరు చేయడం అంటే దానికి మనం ఖచ్చితంగా ఏవో ఒక కెమికల్స్ ని కలపాలి. మరి అలా కలపాలి, నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్స్ ని తీయాలి అంటే ఎక్కువ డబ్బుతో కూడా, అంటే డబ్బు కూడా కావాలి. ఇవేవీ లేకుండా దానికి ఒక మంచి సొల్యూషన్ చూపించారు టీనేజర్స్ అనమాట. మరి ఎవరు అంటే వివాన్ చావియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే ఈ ముగ్గురు ఇండియన్ స్టూడెంట్స్. ఈ ముగ్గురు కలిసి నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని అంటే వేరు చేయడానికి అతి తక్కువ ఖర్చుతో కూడిన ఒక కొత్త ఇన్నోవేషన్ ని డెవలప్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారనమాట. దానికోసం వీళ్ళు వాడిన పదార్థం ఏంటి అంటే చింతగింజల పొడి. ఎగ్జాక్ట్లీగా మీరు విన్నది కరెక్టే. చింతగింజల పొడిని ఉపయోగించి నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ ని వేరు చేసే ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు వీళ్ళు. మరి అది ఏంటి, ఎలా ఆ ఇన్నోవేషన్ అందరికీ నచ్చింది అన్న విషయం మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఏది పిల్లా?
1: అటు చూడండి రోయ్.
2: ఈ అదృష్టాలను నమ్మను నేనసలే. మీ దృష్టిని మించిన దిష్టే లేదసలే.
0: అబో

0: நீ கூத்தலத்தோ நான் கசலு ஏன் பண்ணல நான் ராத்தனிலா நேனே ராசேஸ்தாலே.
1: గుడ్ లక్ సఖీ మూవీ నుంచి పాట విన్నారు. 12:22 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతకించుల పౌడర్ తో నీళ్లలో ఉండే చిన్న ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని తొలగించే ప్రయత్నం చేసిన మన ఇండియన్ స్టూడెంట్ టీమ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవి ఏం చేస్తాయి అనంటే దీనికి ఒక పేరు పెట్టారు, ప్లాస్ స్టిక్ అని. సో దీంట్లో సాంప్రదాయంగా మనం వాడే ఏమంటారు, ఎలాంటి రసాయనాలు కెమికల్స్ వాడకుండా ఈ ఫిల్టర్లు వాడతాం మనం, కానీ ఫిల్టర్లలో కూడా కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతాయి అని ఆలోచించి వాళ్ళు చేసిన ప్రయోగమే ఈ ప్లాస్ స్టిక్ అన్నమాట. సో ఇప్పుడున్న వాటర్ టిన్లు బాటిల్స్ అన్ని కూడా ప్లాస్టికే కదా. సో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు అందులో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. మరి వాటిని ఈ పారేసే చింతగింజలతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పౌడర్తో ఈ మైక్రో ప్లాస్టిక్ ని అంటే కంప్లీట్ గా వేరు చేసే ఒక కొత్త ఆవిష్కరణే ప్లాస్ స్టిక్ అన్నమాట. సో ఏం చేస్తారంటే ఈ చింతగింజల పొడి అనేది అయస్కాంతం లాగా ఉండి ప్లాస్టిక్ ని అట్రాక్ట్ చేసి వేరు చేస్తుందట, వేరు చేసి మనకి ప్యూర్ వాటర్ ని ఇస్తుంది అని చెప్తారు ఈ ఇండియన్ స్టూడెంట్ టీమ్ అన్నమాట. సో ప్లాస్టిక్ టైల్స్ ని లేదా కోస్టర్స్ ని ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న వస్తువులుగా మార్చేస్తారు దాన్ని మళ్ళీ పక్కకు తీసి. ఇది మళ్ళీ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి ప్రకృతిలోకి అంటే నేచర్ లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనమే కాదు అంటే జంతువులు కూడా వాటర్ తాగుతాయి కదా, మరి అవి కూడా ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతాము అని చెప్తున్నారు ఈ ప్రయోగం ద్వారా. అంటే ఈ ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది, మామూలుగా ఇవాల్టి అంటే ఈ జనరేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా వేరే వేరే టెక్నాలజీని ఉపయోగించి కొత్త టెక్నాలజీ కొత్త ఇన్నోవేషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటిది వాటర్ లో తాగుండా మైక్రో ప్లాస్టిక్ ని వేరు చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన

0: తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26 మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13 దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్బాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నవీన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జోనోనే కై కీర్తిమాన్ బనాయే ఉస్మే సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా. ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే, మే మాన్తా హూ కే 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే హమారా యువా, ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీజీని లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా, దేశ సేవా మే జిన్హోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై, దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్

0: गैस जो लोगों के घरों में जा रहे हैं, इनफैक्ट एलपीजी के हम कन्वर्ट कर रहे हैं इनटू पीएनजी कनेक्शन।
1: विदेशांग मंत्री डॉक्टर एस जयशंकर ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ ప్రాంతీయ స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:41 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతగింజల పౌడర్ ని ఉపయోగించి వాటర్ లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని వేరు చేసే ఒక ప్లాస్టిక్ అనే ఒక కొత్త నూతన ఆవిష్కరణకి తెరు తీశారు మన తెలుగు విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు. అయితే వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లినప్పుడు ప్లాస్టిక్ పాత్రల్లోనే ఎక్కువగా నీటిని నిల్వ ఉంచుకోవడం చూశారట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మైక్రో ప్లాస్టిక్ బారిన పడ్డం చూసిన తర్వాత ఎలాగైనా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని వేరు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది అండ్ అందరికీ సాధ్యం కూడా కాదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్లాస్టిక్ టైల్స్ ని, కోస్టర్స్ ని, వీటన్నిటినీ కూడా ఏమంటారు సేకరించి అప్పుడు ఇది తక్కువ ఖర్చుతో ఇలా వేరు చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త ఆవిష్కరణ చేశారనమాట. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉంది అంటూ

ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ప్రకటించారు వీళ్ళని. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక కొత్త ఆవిష్కరణకి, అంటే విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా, అంటే వాటర్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ని తొలగించడం అనేది నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో అలాంటి ఒక కొత్త ఆవిష్కరణకి మరి శ్రీకారం చుట్టింది ఎవరు అంటే మన భారతీయ విద్యార్థుల బృందం, వివాన్ చావర్చియా, అరియానా అగర్వాల్ అండ్ అలాగే అవ్యానా మెహతా. మనం అనుకుంటాం కానీ కొత్త ఆవిష్కరణలకి ఏం చేయాలి, కొత్త పదార్థాలను తయారు చేయాలి అనుకుంటాం. మనం ఒక్కసారి మన పాతకాలంలో మన పూర్వీకులు అవలంబించిన ఆ పద్ధతులను గుర్తు చేసుకుంటే మన చుట్టూనే ఉన్న వనరులతో ఎన్నో ఎన్నో కొత్త ఇలాంటి ఇన్నోవేషన్స్ ని మనం కూడా క్రియేట్ చేయొచ్చు. ఏమంటారు? ఇలాంటివి వినడమే కాదు, అప్పుడప్పుడు మనం కూడా ప్రయోగాలు చేయాలి. మీరు కూడా ఇలా మీ తాత ముత్తాతలు పూర్వీకులు చేసిన ప్రయోగాలు ఏమైనా ఉంటే వాటికి కాస్త టెక్నాలజీని యాడ్ చేసి కొత్తగా ప్రయత్నం చేయకూడదా? ఆలోచించండి. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:47 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సమయం అయితే 12:48 అయింది. నిన్నేం జరిగింది? అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది అంటే విపరీతమైన వర్షం. అసలు వర్షానికి భయపడ్డారు అందరూ అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వర్షం ఎంత భయంకరంగా కురిచిందో. సో నిన్న మొన్నటి వరకు హుష్ హుష్ అంటూ చెమటలు కక్కిన మనం ఒక్కసారిగా మళ్ళీ దుప్పట్లోకి ఇలా దూరిపోయి వేడి వేడి టీ తాగుతూ ఇలా వివిధ భారతిలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేశారు కదా. కదా, నేనైతే ఎంజాయ్ చేశానబ్బా. మరి మొత్తానికైతే సమ్మర్ తర్వాత అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే ఈ కాలం ఏదైతే ఉందో ఎంత హాయిగా ఉంటుందంటే చల్లటి గాలులు, వర్షపు చినుకులు, మనసుకి అసలు ఒక రకమైన కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ టైంలోనే ఏమవుతుంది అని అంటే అప్పుడు వేడి వేడిగా తినాలి అంటూ ఒక కొత్త ఆలోచన, చిలిపి ఆలోచన ఇలాంటివన్నీ వస్తుంటాయి. చిలిపి ఆలోచన ఎందుకన్నాను అంటే వంట చేసుకునే అది ఎలాగూ తగ్గిపోయింది కాబట్టి ఆర్డర్ పెట్టేసుకుంటే పోలా అనుకుని రకరకాల ఫుడ్ని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సీజన్ ఏదైతే ఉందో హెల్త్కి ఒక గొప్ప సవాల్ లాంటిదన్నమాట ఇది. ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు మన బాడీకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది సడన్గా తగ్గిపోతుంది అనమాట. సో అలా తగ్గిపోయినప్పుడు మనం ఏది పడితే అది తినేసామనుకోండి, ఏముంది ఇన్ఫెక్షన్లు, మలేరియాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వర్షాకాలంని ఎంజాయ్ చేయండి, కానీ హెల్త్ పరంగా మాత్రం చాలా కేరింగ్గా ఉండాలి. మరి ఆ విషయాలు మాట్లాడుకుందాం. మీతోనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఇలాగే వన్ మోర్ టైం అంటూ అసలు వేడి వేడిగా ఏదైనా తినాలని అసలు ఫాస్ట్ ఫుడ్ మనల్ని పిలుస్తుంది కదా, మామూలుగా కాదు అసలు అనమాట ఈ కాలంలో. కాకపోతే సేమ్ టైం వాటితో పాటే ఈ బ్యాక్టీరియాలు వైరస్లు కూడా మైహునా అంటూ మనతో పాటే వస్తాయి. కాబట్టి తాగే నీళ్ళు అలాగే తినే ఆహారం ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సో ఎలాగూ ఎన్ని రోజులు వాటర్ బాటిల్ని క్యారీ చేయండి అని చెప్పాం కదా, మరి ఇప్పుడు కూడా క్యారీ చేయండి. కాకపోతే కాచి చల్లార్చిన నీటిని తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే సో అలా చేయడం వల్ల ఏంటంటే అంటే టాప్స్ ఎక్కడైనా లీక్ ఉన్నా మనకు తెలుసు కదా వాటర్ రకరకాల ఏమంటారు పైప్స్ నుంచి వస్తాయి, కాబట్టి అలాంటి వాటి నుంచి మనం సేఫ్ గా ఉండొచ్చు. ఏమంటారు, నిజమే కదా. అండ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ కి మాక్సిమం నో చెప్పండి. వర్షం బాగా పడుతుంటే అలా కాసేపు కిచెన్ లోకి వెళ్లి వంట చేసుకోండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి అంతేకానీ అలా ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్ తో పాటు చాలా చాలా గెస్ట్లు అందరూ కూడా చాలా మంది వచ్చేస్తారు మీ ఇంటికి. మీ ఇంటికి రావడం కాదు మీ ఒంట్లోకి కూడా వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో పర్టికులర్ గా సీజన్ మారే టైంలో మనకి ఏమంటారు రోగ నిరోధక శక్తి చాలా అంటే చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్ ని బాగా తినాలన్నమాట. లైక్ అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఉంటాయి కదా, అయినా నేను చెప్పేది ఏంటి మీకు చాలా తెలుసు. సో వీటిని తీసుకుంటే కొంచెం ఏమంటారు స్ట్రాంగ్ గా ఉండడం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని జాగ్రత్తగా ఉంచుకోవడం. ఏదేదో చేస్తాం, ఇంకా సమ్మర్ అయిపోయింది, వింటర్ ఐ మీన్ రెయినీ సీజన్ వచ్చింది అని అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తాము, రెయిన్ కోట్లు కొనుక్కుంటాము, ఇంకా ఏవేవో చేస్తాం. మన వరకు సరే, మనం బాగుంటే సరిపోతుందా, మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా బాగుండాలి. మరి ఏం చెయ్యాలి అని అంటే వర్షం పడ్డప్పుడు చాలా చోట్ల నీళ్లు నిల్వ ఉంటాయి, కాబట్టి ఆ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ నీళ్లు నిల్వ ఉన్నాయనుకోండి ఇంకా తెలిసిందే వచ్చేస్తాయి అనమాట, సపరివార సమేతంగా వచ్చేస్తాయి, వచ్చేసి మనకి రకరకాల గిఫ్ట్లు ఇచ్చేసిపోతూ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అండ్ అలాగే ప్లేస్మెంట్ కూడా చాలా నీట్ గా ఉంచుకోవాలి. నీళ్ళని ఎక్కడ నిల్వ ఉంచేలాగా అంటే లైక్ పాత టైర్లు పూల కుండీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్ అయిపోయింది ఏమంటారు కూలర్లను తీసి బయట పెడుతుంటారు, వాటిలో కూడా నీళ్లు ఉంటాయి. సో నీళ్లు ఉన్నాయి అంటే గెస్ట్లు వచ్చేస్తారు, సో ఊరికే రారు, గిఫ్ట్లు తీసుకొని వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి, అసలు వర్షం పడింది అని అంటే తడవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. త్రిష సినిమాలో త్రిష సాంగ్ డాన్స్ చేసినట్టు మనకు కూడా చేయాలని ఉంటది, అయినా సరే చేస్తూ ఉంటారు, తడిచిపోతుంటారు. అయితే ఇలా తడవడం వల్ల ఏంటంటే ఆ వాటర్ లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఒంట్లోకి హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. మనం మంచి ఏమంటారు వాటికి ఒక షెల్టర్ ఇచ్చినట్టు అయిపోతుంది. కాబట్టి వర్షంలో తడిసినప్పుడు ఇమీడియట్ గా స్నానం చేసి జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి, దీనివల్ల

0: అంటే నిమోనియా నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆయన హైడ్రేటెడ్ గా ఉండడం మంచిది. ఎండాకాలంలో లాగా వర్షాకాలంలో అస్సలు దాహం వేయదు అంటారు, కానీ అయినా సరే ఖచ్చితంగా మీ శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని తాగండి. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా, పెద్దవాళ్ళు మాట చెప్పారు, చెప్పారా మీ పెద్దవాళ్ళు కూడా చెప్పే ఉంటారు ఏంటి అని అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్తీగా ఉంటే మనం చాలా వెల్దీగా ఉన్నట్టు. మరి ఇంకా బోటానిక్ కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: Music and

ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఎన్నికై ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోని ఎన్నికల్లో ఎన్నికై అత్యధిక సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. గడిచిన 4399 రోజులలో భారతదేశం అన్ని రంగాలలో పరివర్తనను చూసింది. దీనితో భారతదేశ చరిత్రలోని అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. ఆర్థిక వృద్ది, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ది, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ది చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోనే ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ది, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, భారతీయులందరి సమిష్టి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించి అంకితం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పేరుపై అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ,
1: 2047 వరకు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి భారతీయుడు కోరుకున్నటువంటి అద్భుత సందర్భం. దేశంలో 25 కోట్ల మందిని పేదరిక నుంచి ముందు బయటకు తీసుకున్న జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ది కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ది కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి అంత్యోదయ సిద్ధాంతంతో ముందు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
0: తెలంగాణలో సుమారు 13 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులు మోదీ ప్రభుత్వం చేపట్టినట్లు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అత్యధికంగా పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన సందర్బంగా హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 3 పుస్తకాలను విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపునకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహరం ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మొహరం కార్యక్రమాలు జరిగే ఆసూర్ ఖానాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయని వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యావేత్త యు రమేష్ కుమార్ అన్నారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డును అధిగమించిన సందర్బంగా రమేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఆండూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం, 163 పూర్తిగా బీజాపూర్ హైవే ని విస్తరించడం, భూత్పూర్ నుంచి బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో దానికోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి దాన్ని చాలా సీరియస్ గా డెవలప్మెంట్ చేయడం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా గొప్పది.
0: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మహబూబ్ నగర్ కు చెందిన చెన్నప్ప యాదవ్ తెలిపారు. ఆకాశవాణికి ఆయన మాట్లాడుతూ,
3: రైతులకు ఎకరాకు 2,000 రూపాయల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడము ఎంతో శుభసూచకము. రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎరువులపైన సబ్సిడీ ఇవ్వడం గానీ, ఎరువులు సకాలంలో అందించడం గానీ చేయడం వల్ల రైతులు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాలుగా సుఖసంతోషాలతో పంటలను పండించుకోవడానికి అవకాశం ఉంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో మార్పులు కనిపించాయని పెద్దపల్లి జిల్లా మంధనికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శ్రీలయ్య అన్నారు. ఆకాశవాణితో ఆమె మాట్లాడుతూ,
4: ఉద్దేశంతో మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఒక ఎంబీఏ విద్యార్థినిగా నాకు అనిపించేది ఏమిటంటే, దేశంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు యువత బలంగా ఉండాలి. వారికి మంచి విద్య, నైపుణ్యాలు, అవకాశాలు అందితే దేశం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది.
0: ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ నిర్భర భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ అన్నారు.
5: కామన్ మ్యాన్ దగ్గరికి వరకు పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్యుడు అందుబాటులో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని అద్భుతమైన ప్రగతిలోనికి తీసుకొస్తుంది.
0: నరేంద్ర మోదీ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు.
6: పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయి. ఉజ్వల పథకంతో పొగలేని వంటిల్ని చూశాం. మహిళలకు కట్టెల బాధ తప్పిందని చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ఒకప్పుడు రైల్వే ప్రయాణమంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమేనని, కానీ ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లతో వేగం, సౌకర్యం, భద్రత కలిగిన ప్రయాణంగా మారిందని పెద్దపల్లి జిల్లాకు చెందిన రైల్వే ఉద్యోగి నరేష్ పేర్కొన్నారు.
7: 12 ఏళ్ల కాలం భారతీయ రైల్వే వ్యవస్థలో రైల్వే లైన్ల విద్యుదీకరణ, సిగ్నలింగ్ అప్డేషన్ మరియు రైళ్ల పెంపుదల తదితర అంశాలతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా వందే భారత్ మరియు అమృత్ భారత్ లాంటి రైళ్ల నిర్మాణం మన దేశంలో చోటు చేసుకోవడం మన దేశ నిర్మాణ రంగానికి మరియు మేక్ ఇన్ ఇండియాకు ఒక కొత్త ఊపును ఇవ్వడం జరిగింది.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశానికి సుపరిపాలన అందుతోందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెల్దీ మల్లయ్య గౌడ్ అన్నారు.
8: ఈ దేశానికి సుపరిపాలన అందించే ఒక ప్రధానమంత్రి ఉండడం, వారి సంరక్షణలో ఈ దేశాన్ని 4,399 రోజులు అత్యధికంగా ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్వహించినన్ని రోజులు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనపై జగిత్యాల జిల్లాకు చెందిన సతీష్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
9: పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహ వసతి, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక చేయూత, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా ద్వారా సేవల సరళీకరణ, స్టార్టప్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా యువత అవకాశాల కల్పన వంటి పలు కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పరిపాలనపై వనపర్తి జిల్లాకు చెందిన వారణాసి కల్పన తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
10: వికాసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో ఆయన అన్ని రంగాల్లో డెవలప్ చేస్తున్నాడు. మహిళల అభ్యున్నతి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ఉజ్వల స్కీమ్ కానివ్వండి, లక్పతి దీదీ అని, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంటివి తీసుకురావడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ మండలంలో నిన్న రాత్రి 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సిబ్బందిని ఆదేశించారు. భారత వాయుసేన అకాడమీ దుండిగిల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1 గంట దాటి 21 నిమిషాలు కావస్తోంది. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించవలసిన నెంబర్ ఏంటి అంటే 0402324082. ఈ నెంబర్కి మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపిస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి షో టైం స్టార్ట్ చేసే ముందు మరి ఏంటంటే, మరి షో టైంని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం ఏంటి అనంటే, మీరు ఏదైతే పేరు పంపిస్తున్నారో ఆ 2, 3, 4, 5 పేర్లు కాకుండా మీ ఒక్కరి పేరు టైప్ చేసి పంపిస్తే ఈజీ కదా. అండ్ ఇంకొకటి, నాకు చూస్ ది రైట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ ఇవ్వకుండా

0: కరెక్ట్ సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం చదవడానికి వీలుగా ఉంటుంది. లేట్ చేయకుండా మరి ఈ రోజు షో టైంలో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, ఖైదీ నంబర్ 420, ఇది సినిమా పేరు కానే కాదు, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి? ఖైదీ నంబర్ 420 ఇది పాత్ర పేరన్నమాట. ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324085204023242852.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే అరే, తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగ్ చూసే సాంగ్ అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు, కమన్ సింగ్.

నేను ప్రేమిస్తున్నాను సినిమా నుంచి బాలుగారు పాడిన పాట విన్నారు. 128 అండ్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. ఓకే, మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. చాలా మంది గెస్ట్ చేశారు, కానీ కానీ కానీ కానీ కానీ కాదు. ఓకే రైట్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. అండ్ చాలా మంది మిస్టేక్ అంటే ఒక్కొక్కసారి పొరపాటు పడుతుంటారు కదా, ఎందుకంటే చాలా సినిమాల్లో ఇలాంటి వెరైటీ వెరైటీ పాత్రల్లో కనిపించారు మనకి బ్రహ్మానందం గారు. కాబట్టి ఎలాగైనా పొరపాటు పడే అవకాశం అైతే ఉంది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్. అండ్ ఆల్సో మీరు అందరూ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పటి వరకు ఒక్క రైట్ ఆన్సర్ రాలేదు, ఇప్పుడు మాత్రం వెంట వెంటనే రైట్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర యశోద, జానకీరాజు అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడా. అండ్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే భూధాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అండ్ అలాగే అనిత. ఇంతవరకు అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఏంటా సినిమా అంటే, ఆలీబాబా అరడజను దొంగలు అనే సినిమాలో మరి బ్రహ్మానందం గారి పాత్ర పేరు ఖైదీ నంబర్ 420. మరి ఇలాంటి కొత్త కొత్త పాత్రల్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే, కామెడీతో కబడ్డీ ఆడడం ఎలాగో తెలుగు వారికి చూపించిన డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఆయనే. నిజంగా ఆయన తీసిన 51 సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీతో అలరించిన సినిమాలే ఉన్నాయన్నమాట. అందులోనే లవ్ సెంటిమెంట్ కామెడీ ట్రాజడీ అన్ని మిక్స్ చేసి అందించగల దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు. ఈరోజు ఈవీవి సత్యనారాయణ గారి జయంతి. జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, అంటే ఎలా అయితే జంధ్యాల గారు హాస్యాన్ని నమ్ముకుని చాలా సినిమాలు తీశారు, అంటే హాస్య ప్రధానంగా తీశారు. ఈ రోజుల్లో మనం లాఫింగ్ థెరపిస్టుల దగ్గరికి వెళ్తున్నాము, ఆరోగ్యంగా ఉండాలి అంటే హాయిగా నవ్వాలి అంటున్నాము, మనసు బాగాలేనప్పుడు చాలా మంది అప్పట్లో సినిమాలనే ఏమంటారు సినిమాలు చూసేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి వినోదంతో కూడిన సినిమాలు తీయాలి అన్న ఉద్దేశం జంధ్యాల గారిదైతే, జంధ్యాల గారిని గురువుగా భావించి ఆయన బాటలో పయనించి ఎన్నో నవ్వుల పువ్వుల్ని పండించిన డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు. మరి ఈవీవి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా మరి ఆయన దర్శకత్వం వహించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి అనంటే ప్రేమ ఖైదీ. ఆ సినిమా నుంచి ఈ పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఆయన అడుగు పెడితే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే, ఆయన డైలాగ్ చెబితే చాలు రికార్డులు తెరక రాయాల్సిందే. మరి ఈ మాట ఎవరికి యాప్ట్ గా సెట్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా. మరి ఆ నటుడు గురించి ఒక క్వశ్చన్ అనమాట. 1000 రోజులు పైగా థియేటర్స్ లో అలరించిన మన బాలయ్యబాబు సినిమా ఏంటి? మామూలుగా 100 రోజులు ఆడమే చాలా ఎక్కువ కదా సినిమాలు. మరి అలాంటిది 1000 రోజులకి పైగా థియేటర్స్ లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324082, 0402324082. 0402324082.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి ఆదిత్య 369 మూవీ నుంచి బాలు గారు, ఆయన అలాగే జానకమ్మ పాడిన పాట విన్నారు. 66 వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిచ్చే హీరో ఆయన, అలాగే 14 తరంగేట్రం చేసి 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని తన హిట్స్ తో షేక్ చేస్తున్న హీరో, తెలుగు సినీ చరిత్రలో పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు ఇంకెవరు, నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా మార్నింగ్ నుంచి అయితే చాలా జోష్ గా కొనసాగుతోంది, అన్ని బాలయ్య బాబు పాటలే అడుగుతున్నారు ఇక్కడ కూడా. మరి ఈ రోజు నేను షో టైంలో కూడా బాలకృష్ణకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అంటే 1000 పైగా థియేటర్లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి అని చెప్పేసి మాక్సిమం పంపించేశారు. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ చూద్దాం. పెడనా నుంచి అప్పల్ రాజు గారు, అండ్ ఆల్సో రేఖా పద్మావతి ఫ్రమ్

చెంచల్గూడ హైదరాబాద్ ద్రోణం రాజు సూర్య ఫ్రమ్ కౌకూరు నుంచి అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సంగీత్ కుమార్ యాదవ్ ఫ్రమ్ లంగర్ హౌస్ న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్ చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి అర్సపల్లి నిజామాబాద్ నుంచి ఈరెడ్డి సురేష్ అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ అండ్ అలాగే సుగుణ అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు నెమ్మాని నుంచి పున్నా వెంకటేశం అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్ సుచిత్ర జనార్దన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ సులోచన ఫ్రమ్ కరీంనగర్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, పంతాడి శ్రీనివాస్ గారు ఫ్రమ్ కోదాడ మోరిపొలం నుంచి అండ్ అలాగే కోదాడ నుంచి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ ప్రొద్దుటూరు నుంచి చిక్కి చక్రపాణి అండ్ అలాగే చందన, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, లక్ష్మీనారాయణ బొమ్మిదేని ఫ్రమ్ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, బౌరంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సంతోష్ అండ్ అలాగే సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాపేట్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఫిరార్సిగూడ నుంచి శ్రీనివాస్, విరూపాక్ష ఫ్రమ్ రాయగిర్ అండ్ ఆల్సో గరికి ఎవరు అంటే వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్ అండ్ అలాగే శోభన. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ. ఓకే, ఇంతవరకైతే రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అనంటే, మరి బాలయ్య బాబు సినిమా 1000కి పైగా అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు లెక్కండి, 3 ఏళ్ళు. యా, 3 ఏళ్ళు థియేటర్లో అలరించిన సినిమా, నందమూరి నటసింహం నటించిన సినిమా, లెజెండ్ సినిమా. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బాలయ్యబాబులో చాలా అంటే చాలా వేరియేషన్స్ చూపించాడు తన సినిమాలు. బాలకృష్ణ తాతమ్మ కళ సినిమా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు వచ్చిన సినిమాలన్నిట్లో కూడా ప్రతి పాత్రలో జీవించే నటుడు నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా విషు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ ఆకాశవాణి వివిధ భారతి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

ఐ బాలయ్య అంటూ ఆ కింద మూవీ నుంచి పాట విన్నారు. నందమూరి నట సింహం నటించిన సినిమా. సింహం అంటే గుర్తొచ్చింది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఏంటి అంటే సింహంలా ఎవరు ఖర్చిస్తారు? సింహం మాత్రమే ఖర్చిస్తుంది కదా. సింహంలా సింహం మాత్రమే ఖర్చించగలదు. సినిమాలో అయితే మన బాలకృష్ణ గారు ఖర్చిస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ సింహంలా ఖర్చించే మరో ప్రాణి కూడా ఉందట మన ఈ భూమి మీద. ఇంతకీ మరి ఎవరా జీవి, ఏంటా ప్రాణి? సింహంలా అచ్చం సింహంలా గర్జించే ఇంకొక జంతువు కూడా ఉందట, మరి ఏంటది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324082 0423240852 0423240852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 155 అండ్ స్టూడియో క్లాక్. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సింహంలా గర్జించగల మరో పక్షి జంతువు ఏది అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట్ బోదాం పోచంపల్లి నుంచి, భోగ మార్కండయ్య అండ్ అలాగే అనిత, సురేష్ ఫ్రమ్ నేరెడ్మెట్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ కరీంనగర్, అప్పలరాజు ఫ్రమ్ పడన, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, భద్రాద్రి నుంచి సతీష్ గారు అండ్ అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాబాద్ నిజాంపేట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ అండ్ సావిత్రి ఫ్రమ్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆన్సర్ ఏంటి, సింహంలా గర్జించగల మరో జంతువు మరో పక్షి ఏంటి అని అంటే, మగ ఆస్ట్రిచ్, నిప్పు కోడి అంటారు కదా, సో అదనమాట. సో నిప్పుకోడి పక్షి ఉంటుంది కదా, అందులో మగ నిప్పు కోడి అచ్చం సింహంలాగే గర్జిస్తుందట. ఎప్పుడైనా విన్నారా నిప్పుకోళ్ళని? చూసారా? నేను దూరం నుంచి చూశాను, కానీ అది అరిచినప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మేబీ నన్ను చూసి అరవడం మానేసిందేమో. ఓకే రైట్. మరి ఇలా కాకుండా ఇంకొకరు కూడా ఉంటారు చెప్పండి, సింహంలా అచ్చు సింహంలా గర్జించే ప్రాణి, ఒక ప్రాణి ఉంటుంది చెప్పండి, అందరి ఇళ్లలో ఉంటారు. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? చెప్పనా? చెప్పేసి నేను ఇలా పారిపోతానన్నమాట మీకోసం ఒక పాటేసి. ఎవరు అంటే, చెప్పిన పని కరెక్ట్ టైంకి చేయకపోయినా, మాట వినకపోయినా, కావాల్సింది తేకపోయినా అరుస్తారు కదా. ఎవరు ఎవరు అంటే, మీ ఇంటావిడే కదా.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గారి గురించి. అయితే పాట్నా నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ SG-723 అనే విమానం స్టార్ట్ అయింది. పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానానికి అప్పుడు పైలట్ గా తన డ్యూటీలో ఉన్నారన్నమాట. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్ ఎయిర్ ఇంజన్లో మంటలు స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి పరిణామాలు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మామూలుగా అక్కడ ఎవరున్నా కూడా కాస్త భయాందోళనకు గురవుతారు, అవునా కదా? ఇంట్లో కాస్త వంట చేస్తుంటేనో, లేదంటే దీపం వెలిగిస్తుంటేనో, అగరబత్తి వెలిగిస్తుంటేనో, ఆ మంట మన చేయికి చిన్నపాటి ఏమంటారు ఆ వేడి తగిలితేనే మనం ఒక్కసారిగా చేతిలో ఉన్న వస్తువుల్ని కిందకు వదిలేస్తాం. మరి అలాంటి టైంలో అంటే అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె చూపిన అసాధారణ ధైర్యం, ఆ ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో, అంటే అలాంటి టైంలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఆ టైంలో కూడా ప్రశాంతంగా ఉండి రియల్ పైలట్ అంటే ఏంటో నిరూపించారు మోనికా ఖన్నా. సో ఇంజన్ పనిచేయలేదు, చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఆ టైంలో ఆవిడ చేసిన ఆ ఒక్క పని ఏదైతే ఉందో దాదాపుగా 190 మంది ప్రాణాలను కాపాడింది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గురించి ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటాం కెప్టెన్ పైలట్ మోనికా ఖన్నా గురించి. అయితే ఎప్పుడైతే తను ఇంజిన్లో మంటలు స్టార్ట్ అవ్వడం చూసిందో, వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంజిన్ ని స్విచ్ ఆఫ్ చేసి పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని చాలా సేఫ్ గా ల్యాండ్ చేసింది. అయితే ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్న సందర్భం అది. అంటే తర్వాత విమానాన్ని పరిశీలించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, పక్షి ఢీ కొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్ ఇంజిన్ దెబ్బతింది అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే మరి ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మోనికా ఖన్నా అంటే ఏ పని చేసేటప్పుడైనా కావాల్సింది ఏంటంటే అలాంటి సందర్భాల్లో. ఇప్పుడు మోనికా ఖన్నానే కాదు, మన జీవితంలో కూడా ఎక్కడైనా ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కావాల్సినవి 3 విషయాలుంటాయి. ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, 2వది కరేజ్, 3వది రెస్పాన్సిబిలిటీ. సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యత, ఈ 3 ఆలోచించగలిగితే తప్పకుండా మనకున్న ప్రాబ్లం నుంచి మనం సొల్యూషన్ ని వెతుక్కోగలుగుతాం. అది కాకుండా స్ట్రెస్ ని, ఏమంటారు, ఆ కంగారుని, ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో ఆవిడతో పాటు ఇంకా 190 మంది ప్రాణాలున్నాయి ఆవిడ చేతుల్లో నిజానికి ఆ టైంలో. మరి అలాంటి టైంలో ఆమె చూపిన ఆ ధైర్యం ఏదైతే ఉందో చాలా మందికి ఇన్స్పిరేషన్. అన్ని అదుపు తప్పుతున్నాయి అని అనిపించినప్పుడు కూడా ప్రశాంతంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారే నిజమైన హీరోలు, అది ఆడైనా మగైనా. మరి కెప్టెన్ మోనికా ఖన్నా మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆవిడ ధైర్యానికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఇవాల్టి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. స్టూడియోల సమయం సరిగ్గా 5 గంటలు దాటి 19 సెకండ్లు. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంది రాత్రి 11 కొట్టేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 MHz FM పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. ఇంకొంచెంసేపట్లో మిమ్మల్ని అలరించి పలకరించే కార్యక్రమం మాట చెప్పున్రి పాట ఇనున్రి షురూ అవుతుంది. ఇదైనాక కతిందాం కార్యక్రమం ఉంటుంది. 5:45 రూపకంల కోటి కాంతుల కోటి లింగాల డాక్యుమెంటరీ రూపకం వింటారు. సమర్పణ సిఎస్ రాంబాబు. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 FM.

మీ మాటలు మీకోసం మీరు కోరుకున్న సినిమా పాటలు. శ్రోతలు మరి ఆలస్యం చేయకుండా వెంటనే 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టేట్ కోడ్, దీన్ని జత చేసి 295081 ఇంకో నంబర్ 2300081 ఈ రెండు నంబర్ల దేనికన్నా ఫోన్ చేయుండ్రి, ముచ్చట పెట్టుండ్రి. అట్లనే మీకు తెలిసిన అక్కరకు వచ్చే ముచ్చట్లను మన శ్రోతలతో పంచుకుని ఈ పాటల నడుమ. ఇంకా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ముందుగా మరి కార్యక్రమాన్ని సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చింది కేవీ మహదేవన్. ఇప్పుడు పాట విందాం.

0: साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుర్రి పాటైనుర్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే మనకు ఒక ఉత్తరం వచ్చింది ఆకాశవాణి ఆదిలాబాద్ వారికి మరియు ఆర్జీలకు మరియు డైరెక్టర్ గారికి మా నమస్కారములు అంటూ నిజామాబాద్ నుంచి న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరైతే ఉత్తరాన్ని రాసి పంపినరు. వీరికి భైరవ ద్వీపం చిత్రం నుంచి విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా అనే పాటను వినిపించండి అంటూ అయితే ఉత్తరాన్ని రాసిండ్రు. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాన్ని రాసి ఈ పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్ కోడ్ నంబర్. మరి ఇప్పుడైతే నాగనాథ్ గుప్తా గారు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాము.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్, నమస్తే. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా?
3: మంచిగా.
2: మీ పేరు?
3: రాములు కచ్చకంటి.
2: రాములు కచ్చకంటి నుంచి?
3: అవును మేడం.
2: రాములు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మరి చేన్లో ఉన్నావా? చేన్లో ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఇక విత్తనాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు అన్నట్టు భూమిని.
3: గొర్రు
2: కూడా ఉన్నాయా? 2 పనులు చేస్తారన్నట్టు. ఎట్లా మరి ఇప్పుడు ఏం పంట వేద్దామని అనుకుంటున్నారు? ఫస్ట్ పత్తి. మధ్య సార్లు తొగరి ఉంటది కదా. మరి పత్తి ఎన్ని సార్లకు తొగరియాలు పత్తి పెడతారు, తొగరియాలు వేస్తారు?
3: 8 పత్తి.

0: అయితే ఒకసారితో గరి ఎన్ని ఎకరాలు ఉన్నది మరి భూమి?
1: 8 ఎకరాలు
0: ఉన్నది. మొత్తం 12 ఎకరాలు చేస్తారు. ఇక మంచిగా వెళ్తుంది మరి పంట? ఎప్పుడు పోయిన సంవత్సరం మంచిగా వెళ్ళిందా? మంచిగా అయింది మరి, బాగానే వెళ్ళింది. మరి మిరుగైతే అయింది ఇప్పుడు వర్షాలు ఒకటి రెండు పడ్డాయంటే పంట పెట్టేస్తారా, విత్తనాలు పెట్టేస్తారా, ఎట్లా మరి? పెట్టుడేనా? వర్షం కోసం చూస్తున్నారు. ఇక భూమి మొత్తం పోతమైంది. మీరందరు కూడా రేడియో వింటారా? ఉన్నారా నీ దగ్గరని వాళ్ళు కూడా అనుకుంటా వాళ్ళ? సరే రాములు, మరి చక్కగా మాట్లాడినరు, ఫోన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది విందామా మరి? సరే.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873-2 కోడ్ను జత చేసి 2950-801, ఇంకో నంబర్ 2300-801. అయితే ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే. గంగా కదా? గంగా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఓకే, మరి ఏం స్పెషల్ ఉంది ఇవాళ, ఎందుకు ఫోన్ చేసినావు? మీ అన్నయ్య బర్త్డే ఉందా? ఏం పేరు మీ అన్నయ్య పేరు చెప్పు. శ్రీకాంత్ చెప్పు. మరి మీ అన్నయ్య శ్రీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు.
5: మా అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు
4: మేడం. ఓకే, అందరి తరపున, ఆకాశవాణి తరపున కూడా మీ అన్నయ్యకి శుభాకాంక్షలు. మరి ఇక ఇవాళ బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఏం పాట వినిపిస్తావు మీ అన్నయ్యకు?
5: ముద్దుల ప్రియుడు నుండి వసంతంలా అని సాంగ్.
4: ఓకే, మీ అన్నయ్య కోసం మరి నీ కోసం పాట వస్తుంది, విందామా?
5: విందాం మేడం. థ్యాంక్ యూ మేడం.
4: ఓకే.

0: ఈ పాటతో ఇయలటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు జమట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటైనుండ్రిలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. అట్లనే ఇయల రాత్రి 8 గంటలకు ఉషారులో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. రాత్రి 10:30కు మధురిమల హాయ్ అయిన పాటల్ని కూడా వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం శాఖల వారీగా

0: ది థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరు వింటున్నారు కతిందాం, పిల్లల కోసం కార్యక్రమం. ముందటి కాలంలో పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 బిడ్డలు, అనగనగా ఒక కోతి, దానికి రొట్టె దొరికిందట, అనగనగా ఒక కుందేలు అనుకుంటా ఇట్లా ఎన్నో రకాల కథలను పిల్లలకు, పిల్లల్ని ముందర కూసోబెట్టుకొని చెప్పేటోళ్ళు. పిల్లలు కథ చెప్పేటోళ్ళ హావభావాలను బట్టి శ్రద్ధగా వినుకుంటా కథను అర్థం చేసుకునేటోళ్ళు. ఇసుంటి ఎన్నో రకాల కథల్ని ఇనుడుతోని పిల్లలకు తెలివి, ఆలోచన శక్తి, ఎదుటి వారిని ప్రశ్నించే లక్షణం అలవడేది. మరి ఇప్పుడు అట్లా ఓపికతో చెప్పేవాళ్ళు లేరు, వినే పిల్లలు కూడా లేరు. మరి గసుంటి పిల్లలను, పిల్లల కోసం కథల్ని చెప్పదందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ముందుకు వస్తున్నది. ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్టు 5:30. ఇందులో భాగంగానే ఇయ్యాల అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు కథ వింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తారు ఎం వాణి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి కులమా గుణమా మరియు యుద్ధం వద్దు కథలు వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తారు ఎం వాణి. ముందుగా లైనుండ్రి అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు కథ విందాం. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తారు ఎం వాణి.
2: అమరావతి నగర సరిహద్దు అరణ్య సమీపంలోని కృష్ణానదిలో నీరు లేకపోవడంతో జంతువులన్నీ నీటి కొరకు ఎగువ ప్రాంతానికి పయనం సాగించాయి. కొంత సమయం గడిచాక ఏనుగు తాత విశ్రాంతి కొరకు ఆ మర్రి చెట్టు కింద కొద్దిసేపు ఆగుదాం, ప్రయాణ అలసట తెలియకుండా మా అందరికీ ఏదైనా మంచి కథ చెప్పు అన్నాడు గుర్రమ్మామ.
3: ముదిరితే తొండం దోమ ఏనుగు అవుతుందా? ఏనుగు ఎంతైనా
2: అన్నది పిల్లరామచిలుక. నీ తలతిక్క సామెతలతో మాకు పిచ్చెక్కుతుంది, నోరు మూసుకో అని కసిరాడు ఎలుగుబంటి బాబాయ్.
3: మన్నించండి, చిన్నపిల్ల కదా, ఎంత తొండమున్నా దోమ ఏనుగు అవుతుందా అని వివరణ ఇచ్చింది
2: అన్నది తల్లి రామచిలుక. సరే సరే, యుక్తి కథ చెబుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి అన్నాడు ఏనుగు తాత. అమరావతి రాజ్యంలో ఒక రైతు పొలంలో ఇద్దరు తండ్రులు, కొందరు కొడుకులు నాట్లు వేస్తుండగా వాళ్లకు భోజనం తీసుకువచ్చింది ఆ ఇంటి ఆడమనిషి. కాని ఆమె 3 కంచాలు మాత్రమే తెచ్చింది. అందరూ ఒకేసారి భోజనం చెయ్యాలి. అసలు వాళ్ళు ఎందరు? ఇది ఎలా సాధ్యం ఆలోచించండి అన్నాడు ఏనుగు తాత.
3: వచ్చినట్లు కుప్పలేస్తున్నప్పుడు పోయిన అబ్బి బాగుంది విత్తనాలకు అన్నది పిల్లరామచిలక.
2: గుర్రుగా చూశాయి జంతువులన్నీ దానివంక.
3: బాగుంది విత్తనాలకు పోయిన అబ్బి కుప్పలేస్తున్నప్పుడు వచ్చినట్లు అని ఆ సామెత వివరించింది తల్లి రామచిలక.
2: తాత
3: తాత, జంతువులకు ఆలోచనాశక్తి ఉండదు, ఆలోచించడం మనుషులకే సాధ్యం అన్నాడు కోతిబావ.
2: ఆ పొలంలో రామయ్య, అతని కుమారుడు సోమయ్య, అతని కుమారుడు వెంకయ్య ఉన్నారు. అంటే అక్కడ 2 తండ్రులు, 2 కొడుకులు ఉన్నట్లే కదా అన్నాడు ఏనుగు తాత.
3: చెబుతున్న తొందరపడి, నేనే చెప్పారు లేకుంటే మీరు
2: అన్నది పిల్లరామచిలక. అది ఏం మాట్లాడుతుందో తెలియని జంతువులు నవ్వుకుంటూ తమ ప్రయాణం కొనసాగించాయి. బాలలు, పిల్లరామచిలక ఏమందో మీరు చెప్పగలరా?
1: ఇప్పటిదాకా ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించినటువంటి అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు కథ విన్నారు. ఈ కథను చెప్పిండ్రు ఎం వాణి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి కులమా గుణమా కథ విందాం. ఈ కథ చెప్తారు ఎం వాణి.
2: అమరావతిలోని కృష్ణానది తీర ప్రాంతంలో శివయ్య అనే రైతు తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కొన్ని పాడి పశువులను

0: తీసుకువచ్చి నీవు గుడి వద్ద నిలబడి నీ సైకిల్ గంట కొట్టి శబ్దం చెయ్యి. అందరూ వచ్చి పాలు పోయించుకు వెళతారు అన్నాడు. అలాగే అయ్యగారు అన్నాడు శివయ్య. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం కృష్ణానదికి వరదలు రావడంతో కాలనీవాసులంతా కట్టుబట్టలతో పిల్లలను చేతపట్టుకుని ఎత్తైన ప్రాంతంలోని శివయ్య ఇంటికి చేరారు. వారందరినీ ఆదరించిన శివయ్య ఆ సంవత్సరానికి దాచుకున్న ధాన్యాన్ని, పప్పుదినుసులు, ఇంటి ముందు తోటలోని కూరగాయలు, దాచిన వెన్నతో వీరందరికీ ఆహార సదుపాయం ఏర్పాటు చేశాడు. 3 రోజుల తరువాత వరద తగ్గడంతో కాలనీ వారంతా వెళ్ళసాగారు. చివరిగా వెళుతున్న కాలనీ కార్యదర్శి శివయ్య చేతులు పట్టుకుని, మనిషికి కులం కాదు గుణం ప్రధానమని నిరూపించావు. సాటివారిని ఆదుకునే గుణమే గొప్పది. కులమతాలు మనమేర్పరచుకున్నవే. జాలి, దయ, కరుణ, పాపభీతి కలిగిన నిన్ను కించపరిచేలా మాట్లాడాను, నన్ను మన్నించు అని శివయ్య సైకిల్కు కట్టి ఉన్న గంటను ఊడదీసి దూరంగా విసిరేసి శివయ్యకు చేతులు జోడించి నమస్కరించి వెళ్లాడు ఆ కాలనీ కార్యదర్శి.
1: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి కులమా గుణమా కథ విన్నారు. రచన వెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్పినరు ఎం వాణి. ఇప్పుడు విందాం వెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి యుద్ధం వద్దు కథ. ఈ కథ చెప్తారు ఎం వాణి.
0: అమరావతి రాజ్య శివార్లలో ఆశ్రమం నిర్మించుకొని విద్యాదానం చేయసాగాడు సదానందుడు. ఒకరోజు విద్యార్థులకు బోధన చేస్తూ విద్యాదానం చేసే గురువు త్రిమూర్తి స్వరూపుడని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే సూక్తి తెలియని భారతీయుడు ఉండడు. ప్రతి వ్యక్తికి తొలిగురువు తల్లే, మలిగురువు తండ్రి. విషయ పరిజ్ఞానాన్ని కలిగించేవాడే గురువు. విద్య కోసం ఆర్తి, జిజ్ఞాస, సంసిద్ధత, వినయం, శరణాగతి, భక్తి, శ్రద్ధ, గౌరవం వంటి లక్షణాలు కలిగినవాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు అని చెబుతుండగా, ఇంతలో రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి రాజుగారు సదానందుని ఆశీర్వాదం కొరకు వస్తున్నారని తెలియజేయడంతో శిష్యులందరినీ ఆశ్రమంలోనికి పంపించాడు సదానందుడు. సదానందుని వద్దకు వచ్చిన చంద్రసేన మహారాజు నమస్కరిస్తూ, స్వామీ, రాజ్య విస్తీర్ణత, కోశాగారం నింపడానికి, పలు రాజ్యాలు జయించడానికి బయలుదేరి వెళుతున్నాను. నాకు విజయం చేకూరాలని దీవించండి అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చిన సదానందుడు, మహారాజా, మీరు పలు రాజ్యాలు జయించి సంపాదించి తెచ్చిన ధనం ఏం చేస్తారు అన్నాడు. స్వామి, నా కోశాగారం నింపుతాను, మిక్కిలి ధనవంతుడిగా గుర్తింపు పొందుతాను అన్నాడు రాజు. మహారాజా, ఎదుటివారికి వినియోగపడిన ధనం, విద్య వ్యర్థం కదా. ఎన్నో రాజ్యాలు జయించాలి అన్న ఆరాటంలో వేల మంది మరణిస్తారు, ఎందరో క్షతగాత్రులవుతారు. ఇందరిని బాధించి జయించిన రాజ్యానికి ఎవరినో ప్రతినిధిగా ఉంచుతారు. వారిపై నిఘా పెట్టి ఎప్పుడు ఎవరు ఎదురు తిరుగుతారో అన్న ఆలోచనలతో సతమతమవుతారు. అలాగే మీకోసం యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలు ఏమవుతాయి? యుద్ధం వలన ప్రగతి ఇరుదేశాలలో స్తంభిస్తుంది. ఆహార ధాన్యాల కొరత, పలు రకాల ఇబ్బందులు 2 దేశాల ప్రజలు ఎదుర్కోవలసి వస్తుంది. యుద్ధం వలన అంతా క్షామమే. ఎంతో ధనం ఖర్చు పెట్టాలి, ఎన్నో ప్రయాసలు అనుభవించాలి. విజయం ఎవరి సొంతమూ కాదు. పోరాటం ఆత్మరక్షణ కొరకు, అన్యాయం జరిగినప్పుడు చెయ్యాలి. ఆలోచించండి, మన దేశాభివృద్ధిపై దృష్టి సారించండి అన్నాడు సదానందుడు. నిజమే స్వామి, ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. లేనిదానికోసం ఆరాటపడటం గాలిలో మేడలు కట్టడం వంటిది. నా కళ్ళు తెరిపించారు. వేల మందిని బలి తీసుకునే యుద్ధం వద్దు. శాంతి జీవనం గొప్పది. సెలవు అన్నాడు చంద్రసేన మహారాజు.

ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి కులమా గుణమా కథ విన్నరు, క్షమించాలి యుద్ధం వద్దు కథ విన్నరు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథ చెప్పిండ్రు ఎం వాణి. ఇంతటితో ఇలటి కత్తిందాం కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుమట్టు 5:30 కత్తిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి మార్పు కథ వింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, ఈ కథ చెప్తారు టి స్రవంతి. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ధనానికి ఆర్భాటం వద్దు కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథ చెప్తారు ఎం వాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింటా. రూపకం ఇయలటి ఈ రూపకం కార్యక్రమంలో ఇప్పుడు విందాం కోటి కాంతుల కోటి లింగాల డాక్యుమెంటరీ రూపకం. సమర్పణ సిఎస్ రాంబాబు.

సంగనభట్ల నరహరి అనే వ్యక్తి పూనుకుని ఉండకపోతే ఈనాడు కోటిలింగాలుగా పిలువబడే కోటలింగాలకు ఉన్నటువంటి ఒక అపూర్వ వైభవం మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది కాదు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకాలో గోదావరి నదీ తీరాన ఉన్న కోటిలింగాల అనే ఓ చిన్న గ్రామం ఒకప్పుడు శాతవాహన నాటి కాలంలో తొలి రాజధానిగా వెలిసి ఉండేదేమోనన్న ఒక చారిత్రక అన్వేషణ మొదలై ఉండేది కాదు. కోటిలింగాల గ్రామంలో ఉన్నటువంటి రైతు పొలాల్లో దొరికిన శాతవాహనుల కాలం నాటి నాణేలు బయటపడటం, వాటిని నరసయ్య గారు పురావస్తు శాఖ వారికి స్వాధీనపరచడంతో 78 ప్రాంతంలో కోటిలింగాల గ్రామంలో తవ్వకాలు చేపట్టింది పురావస్తు శాఖ. అప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలం నాటి అనేక వైవిధ్యమైన నాణేలతో పాటుగా 4 ప్రాకారాలుగా 100 ఎకరాలలో విస్తరించినటువంటి కోట బురుజులు బయటపడ్డాయి. అక్కడ పంట పొలాల్లో వృత్తాకారంలో చిత్రస్రాకారంలో ఉన్న బావులు ధీమాగా తలెత్తుతూ కనిపించాయి. చరిత్ర పట్ల మక్కువతో మొక్కవోలి దీక్షతో కృషి చేస్తున్న ధర్మపురి ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ జయకిషన్, ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, రచయిత బి మురళీధర్ వంటి వారు ఒకప్పటి వైభవాన్ని ఆనవాళ్లని ఆకాశవాణితో పంచుకోవటానికి కోటలింగాలకు బయలుదేరారు. ఎత్తైన ఆ ప్రాంతాన్ని కోటగడ్డగా పిలుస్తారు. అక్కడ కోటి ఇసుక రేణువులతో నిర్మించిన లింగేశ్వరాలయం ఉండటంతో ఆ గ్రామాన్ని కాలక్రమేణా కోటిలింగాల అని పిలవనారంభించారు.

0: కోటిలింగాల పంట పొలాల్లోని మట్టిని స్పర్శించినప్పుడు అక్కడ ఎన్నో అందమైన మట్టి నిర్మాణాల కళాకృతులు శోభిల్లుతూ దర్శనమిచ్చాయి. ఇచ్చోటనే హలుడు తన గాథాసప్తశతిని లెఖించాడు అన్న స్మరణతో ఒళ్ళు పులకరించిపోయింది అందరికీ. దూరంగా దక్షిణాన ఉన్న ఒక పెద్ద కొండను మునుల గుట్ట అంటారని, తర్కశాస్త్రవేత్త దిజ్ఞాగుడు నివసించిన గుట్ట అది అని విన్నప్పుడు వడలు రోమాంచితమైంది అందరికీ. పంట పొలాలలో గతకాలపు గుత్తులుగా ఉన్న విరిగిన ఇటుకలు, పూసలు, ఎరుపు నలుపు రంగుల్లో ఉన్న మట్టి పెళ్లలు కొత్త పరిమళాలతో గుబాలిస్తూ రారమ్మని పిలుస్తూ కనిపించాయి. ఒక పురావైభవానికి దారి చూపించిన కోటిలింగాల గురించి వివరిస్తూ శ్రీ జయకిషన్ ఎంతో ఆవేదనతో, ఆర్తితో ఇలా అన్నారు.
1: మనం ప్రస్తుతం కోటిలింగాలలో తవ్వకాలు నిర్వహించినటువంటి ఒక కోట బురుజు మీద ఉన్నాం. ఈ కోట బురుజు 1979లో తవ్వకాలు నిర్వహించి ఇక్కడ ఒక బోర్డు కూడా వేసినారు వీళ్ళు. ఆ బోర్డు చెల్లుబట్టిపోయింది, అట్లాగే ఈ కోట బురుజు కూడా పతనమైపోయింది. దీన్ని పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. ఇంకా ఇక్కడ కొన్ని బావులు అన్నీ బయటపడ్డాయి. దాదాపు కొన్ని వేల నాణ్యాలు కూడా లభ్యమైనాయి. వాటి గురించి డేటింగ్ టెస్టులు కానీ, కాలు నిర్ణయం చేయడం కానీ, ఈ ఇటుకల్ని కానీ వీటిని కానీ డేటింగ్ టెస్ట్ పంపించి చేసిన ఆనవాళ్ళు అయితే లేవు. నిర్ధారించి శాతవాన్ల గురించి చెప్పడం అంతా కూడా సాహిత్య ఆధారాలను తీసుకుని మాత్రమే ఇప్పటివరకు చెప్తున్నారు. సాహిత్య ఆధారాలు అంటే పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత ఇంకా వేరే ఆధార సోర్సెస్ తీసుకొని చెప్తున్నారు. ప్లినీ తాళమిల రచనలు, పెరిప్లస్ ఎరిథ్రియన్స్ అన్ని చెప్తున్నారు. కానీ సరైనటువంటి కాలనీ మాత్రం వస్తువులు చేయలేదు. ఇంకోటి ఇక్కడ అతి శాతవాన్ల కంటే ముందే ఉన్నటువంటి ఆంధ్రరాజు గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఎందుకంటే శాతవాహనులని పురాణాలన్నీ ఆంధ్రభూతులు అన్నాయి. ఆంధ్రభూతులు అంటే ఎవరయ్యా అంటే శాతవాహనులు. శాతవాహనులని ఇక్కడ శాతవాహనులని చెప్పలే, కానీ శాతవాహనుల పేర్లు, రాజుల పేర్లు అయితే చెప్పినారో అవన్నీ పురాణాల్లో కాయన్స్ మీద కనిపిస్తున్నాయి. కాబట్టి కాయన్స్ మీద కనిపించిన వాటిని, పురాణంలో చెప్పిన వాటిని కొరాబరేట్ చేసుకుని ఇవి శాతవాహన కాలానికి సంబంధించినవి అని చెప్తున్నారు. సో అందువల్ల ఈ ప్రాంతం శాతవాహనులకి రాజధానిగా ఉండింది అని చెప్పడానికి నిర్ధారించి చెప్పవచ్చు. ఎంతకాలం ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే డేటింగ్ టెస్ట్ కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాలనాటి ఒక మింట్ నాణ్యాలు ముద్రించే కేంద్రం, ఒక ప్రాముఖ్యమైన వర్తక కేంద్రంగా ఉండిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ రచనల్లో, ప్లీనీ టాలమీల రచనల్లో మనకేం తెలుస్తుందంటే గంగకి ఎగువన పడవలు ఎదురెక్కిపోయినాయని చెప్తాడు. గంగ అంటే ఇంతవరకు కూడా బెంగాల్ సముద్రంలో గంగానది కలిసే చోట మనకు ఇంతవరకు ఏ ఆనవాళ్ళు లభించలే. రోమ్ నగరానికి సంబంధించిన కానీ, రోమ్ నాణ్యాలు కానీ ఇట్లాంటివన్నీ ఏం లభించలే. దీన్ని బట్టి మనం నిర్ణయం చేయవచ్చు, గంగ అంటే ఉత్తర గంగ కాదు, దక్షిణ గంగా పిలువబడే గోదావరి అని చెప్పుకోవచ్చు. నాసిక్ నుంచి ధర్మపురి వరకు వచ్చే గోదావరిని గంగానే అంటారు, కానీ ఇక్కడ గోదావరి అన్నారు అప్పుడు కాళేశ్వరం. వాళ్ళు మెన్షన్ చేసిన గంగ అనేది ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఇంకోటి వర్తక వాణిజ్యాలు బాగా సాగినాయి. ఇక్కడ రోమ్, గ్రీక్ నాణ్యాలు చాలా దొరికినాయి. ఇక్కడ గోల్డ్ నాణ్యాలు దొరికినాయి, తర్వాత సిల్వర్ నాణ్యాలు కూడా దొరికినాయి. కోటలింగాలని తర్వాత కోటిలింగాలుగా మార్చిన శైవ వైష్ణవ సిద్ధాంతాలు ప్రబలిన తర్వాత దాన్ని ఆ మౌన్ మీద ఇంకొక కోట బురుజు మీద దేవాలయం కట్టేసి దాన్ని కోటలింగాలుగా మార్చుకున్నారు. ఎందుకంటే నా దృష్టిలో ఇది తర్వాత కాలంలో ఏమైంది అంటే ఇది రాజధానిగా లేకుండింది. ఇక్కడ నుంచి పైఠన్ మారినారు, పైఠన్ నుంచి మళ్ళీ అమరావతి మారినారు. సో కాబట్టి వాళ్ళకి ఒకటి రెండు లేవు, మూడు నాలుగు రాజధానులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పులమావికి సంబంధించిన నాణ్యాలు మనకి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ దొరికినాయి. కానీ విచిత్రం ఏంటంటే అమరావతిలో శాతవాహనులకు పూర్వీకులు, అంటే శాతవాహనకు పూర్వీకులకు సంబంధించిన నాణ్యాలు లభించలే. శాతవాహన పూర్వీక రాజులైనటువంటి సామగోప, గోబద, నారాయణ, కంవాయస ఆంధ్రరాజుల నాణ్యాలు ఇక్కడ లభించినాయి. దాన్ని రాజారెడ్డి గారు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళ కాలం కూడా. అంటే వాళ్ళు మౌర్యులకు సమకాలీనంగా ఉన్నటువంటి వాళ్ళు, మెగాసనిస్ ఇండికాలో చెప్పబడ్డటువంటి ఆంధ్రులకి బలిష్టమైన దుర్గ పరివేషితమైనటువంటి 30 నగరాలను ఆయన చెప్పిన వాటిల్లో ఆ నగరాలు ఇది కూడా ఒకటే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆంధ్రుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి శాతవాహనుల గురించి ప్రస్తావించలేదు ఆయన. ఆయన కాలనాటి వరకు శాతవాహనులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఇది శాతవాహనుల కంటే ముందు ఉన్నటువంటి ఆంధ్రరాజుల రాజధాని నగరంగా ఉండింది. ఆంధ్రరాజుల మరణానంతరం వీళ్ళు ఆధిపత్యం చెలాయించారు, అందుకోసం వీళ్ళని ఆంధ్రభుత్యులు అన్నారు. కాబట్టి ఆంధ్రభుత్య పదమే మనకు పురాణాల్లో ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఇంకొకటి శాతవాహనులకు సంబంధించినటువంటి అనేక అవశేషాలు ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలు ఉన్నాయి, కర్నూలు జిల్లాలో తెలంగాణలో ఉచితంగా ఉన్నాయి. ఉదాహరణకు శాతరాజుపల్లి, ఆ తర్వాత పులుమావి, కర్ణమామిడి. ఈ కర్ణ అంటే శాతకర్ణి మహారాజు సంబంధించి, పులమావి అంటే పులమావి పేరే పులి. పులమావిలు నలుగురు ఉన్నారు, మొదటి పులమావి, రెండో పులమావి, మూడో పులమావి, నాలుగో పులమావి. నాలుగో పులమావితోనే యాక్చువల్లీ శాతవాహన సామ్రాజ్యం అంతరించింది. తర్వాత ప్రాంతీయ రాజులు వచ్చినారు.
2: మనం చూస్తే ఇదంతా కోటబురుజు అంటున్నారు,
1: ఇదంతా కోటబురుజు. చుట్టూ కోట కూడా ఉంది. మనకి తవ్వకాలు చెప్తే మొహంజోదారో హరప్ప నగరంలో ఎట్లాంటి కూట బలి పడిందో అట్లాంటి కూట 100 ఎకరాల్లో బలి పెడతారు. ఇక్కడ మనం కుడి చేతి వైపు వెళ్తే ఇక్కడ నుంచి నాకు అక్కడ కూటగూడ కనిపిస్తుంది. కూటగూడకు దిగువన మనకి కందకము అన్నీ కనిపిస్తాయి. ఆ కూటగూడ కూడా 3 టైర్స్లో కట్టబడింది, 3 అంతస్తుల్లో కట్టబడింది. తర్వాత తవ్వకాలు జరిపిన ప్రదేశం ఉంది. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ఒక దగ్గర వరుసగా 8 బావులు వెళ్ళబడ్డాయి. అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక బావి ఉండింది అనమాట. నీటి కొరత లేదు అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకి. అన్ని బావులు తవ్వుకున్నారంటే అక్కడ మీకు ఎదురు కనిపిస్తున్న ఆ గుట్ట ఉందే, ఆ గుట్ట మీద దిగ్ఞా కూడా తపస్సు చేసుకున్నాడు. మరి చరిత్రకులు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? కాళిదాసు మేఘ సందేశంలో ఒక వర్ణన ఉంది, బేగుడా నువ్వు వెళ్తుంటే నీకు ఎడం వైపు వెళ్తే అక్కడ ఒక హిమాలయం లాంటి ఒక పర్వతం ఉంటది, దాని మీద దిగ్ఞావుడైన వాడు కూర్చుంటాడు, వాణి గనుక నువ్వు చేయి అందిస్తే నువ్వు మసి అయిపోతావు, నువ్వు కుడి చేతిగా వెళ్ళిపో అని చెప్తాడు. అంటే ఏమిటి, దిగ్గాడు ఉన్న కాలానికి కూడా కోటిలింగాల ఇవి ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది బహుశా ఆయన ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని చూసి రాసినాడేమో అని అనుమానం నాకు.

0: ప్రముఖ రచయిత శ్రీ ఎల్ఎం రాజయ్య శాతవాహనుల కాలం నాటి సాహిత్య విభావాన్ని వివరిస్తూ,
1: ఏదైనా కూడా ఒక సుస్థిరమైన రాజ్యం ఉంటేనే లిటరేచర్ వస్తుంది, అందులో అన్ని పార్శ్వాలు ముఖ్యంగా అభివృద్ధి

చెంది ఉండటం మూలకంగా, విజ్ఞానం కూడా అభివృద్ధి చెందడం మూలకంగా మొట్టమొదటి సృజనాత్మక ప్రక్రియ ఇక్కడ నుంచి ఆరంభమైందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రెండవ విషయం ఏంటంటే, హాలుడు సేకరించి సంకలనం చేసిన గాథా సప్తసతి, ఇది మొట్టమొదటి పోయిట్రీకి సంబంధించినది. ఇది సంస్కృతంలో, అట్లాగే లోకల్ లాంగ్వేజ్లో, గుణాఢ్యుడు లోకల్ లాంగ్వేజ్లో అంటే ప్రాకృత పైశాచిక బాత అనేవారు, అది ప్రాకృతం. సంస్కృతం అప్పుడు అధికార భాషగా ఉత్తర ప్రాంతంలో విలసిల్లేది, ఇక్కడ సరికి వచ్చేసరికి కొంచెం చిన్న చూపు చూసేవాడు వాడు. గుణాఢ్యుడు సంస్కృతం కూడా నేర్చుకొని అయినా ఇక్కడ లోకల్ ప్రజల ఇవి తీసుకొని లోకల్ లాంగ్వేజ్లో ముఖ్యంగా తెలంగాణ భాషలో రాయడం జరిగింది. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. తర్వాత ఇది సాహిత్యానికి తత్వశాస్త్రానికి తర్వాత వైద్యానికి అన్ని రకాల ఇది ఒక ఆరంభమైన ఒక పట్టణం నిజంగా ఇక్కడ నుంచి. అందుకే మీకు ఇక్కడ నుంచి ఆఖరిగా ఏం చెప్పాలంటే, సుఖపడే దేశానికి చరిత్ర ఉండనట్టే దుఃఖపడే దేశానికి చరిత్ర ఉంటుంది. అప్పటి నుంచి అంటే సుమారుగా 2500 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళాకారులు ఉన్నారు, సృష్టికర్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్నారే గనక ఇక్కడి సంస్కృతిని పరిరక్షించారు.

0: అప్పటి వైభవాన్ని మళ్ళీ మరొకసారి పంచుకుంటున్నారు రచయిత బి మురళీధర్.
1: కోటిలింగాలను మొట్టమొదటిసారిగా చూసి శాతవాహన మొదటి రాజధాని అని.
2: ఇప్పటిదాకా రూపకం కార్యక్రమంలో కోటి కాంతుల కోటిలింగాల డాక్యుమెంటరీ రూపకం విన్నారు. సమర్పణ సిఎస్ రాంబాబు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు పొజామట్టు 5:45 లలిత సంగీతంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. సమయం 6:00 వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: శ్రీరామ్ ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్నూర్ మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలా గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు వింటారు. ఇయ్యల రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో కొర్ర సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణుడు డాక్టర్ జె రాజేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట వెళతారు జి గంగామణి. తర్వాత పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 44వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. మావా కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్రశంభు బృందం వినిపించే దుర్గా భవానీ కథాగానం 2వ భాగం వింటారు. ఇయ్యల రాత్రి 10:00. రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటల్ని కూడా వినిపిస్తా. ఇవి ఇయ్యల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. రేపొదుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన దంత సమస్యలు, జాగ్రత్తలు, దంత వైద్యురాలు డాక్టర్ శ్రేయ జనంతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. న్యాయం చట్టం శీర్షికన పిడి యాక్ట్ గురించి న్యాయవాది, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు డాక్టర్ వీరన్న. ఇంకా భక్తిభావం గురించి కృష్ణానంద స్వామి ప్రసంగం వింటారు. పొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 44వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. పొద్దుగల 8:45 సింగిడిలో సినీ గీతాలని వినొచ్చు. రేపొద్దామట్టు కతిందాం కార్యక్రమంలో అమ్మమాట తేనెమూట కథల సంపుటి నుండి మార్పు కథ వింటారు. రచన ఆకెల వెంకట సుబ్బలక్ష్మి. కథ చెప్తారు టీ స్రవంతి. ఇంకా మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి ధనానికి ఆర్భాటం వద్దు కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తారు ఎం వాణి. రేపొద్దామట్టు 5:40 లలిత సంగీతంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10. మరికొంచెం సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తమ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యేందుకు తొలి అడుగుపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని, ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ప్రధాని మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారని, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ అనే లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్దరణకై జరుగుతున్న పరీక్షల పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగణం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను విశ్లేషణ చేసేందుకు సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించి 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈరోజు టామ్ కామ్ ఏర్పాటు చేసిన జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపై ప్రావీణ్యత ఎంతగానో అవసరమన్నారు.
2: ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరి పైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను. మీరు కూడా మీ యూత్ ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటం.
1: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల్లో పాల్గొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: ఓల్డ్ ఏజ్ సంబంధించిన వారికి కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాలి, ఉన్న పెన్షన్ పెంచుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి కూడా గుర్తించాలని చెప్పి వారికి మీ సేవలు దరఖాస్తు పరిశీలన దరఖాస్తు అవుతాం. తప్పనిసరిగా ఈ 11 కోట్ల రూపాయల నిర్మాణం సంబంధించి ఎక్కడెక్కడైతే అరువులలో వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈ సంబంధం వారికి తీసుకుందాం వాటి కూడా మీ అందరి కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ,
1: ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్దమని, దీనిపై కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ను ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే ఆమెను డిస్క్వాలిఫై చేశారన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ రుతుపవనాలు రాష్ట వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటి ప్రభావంతో ఈరోజు నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. దీంతో ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోట్ల మంది భారతీయులు చదివే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే జాతీయ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు రాష్టీయ శ్రీరామసేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. అలాంటి మహనీయులను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని రాష్టీయ శ్రీరామసేన అధ్యక్షులు జిల్లల గోవర్ధన్ కోరారు.
4: ఈ భారత ప్రజానీకాన్ని, యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించడానికి భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అనే భారత ప్రతిజ్ఞని రచించి మనకు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. వారు 1964 సంవత్సరంలో ప్రతిజ్ఞను రచించి ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాంగ్లా గారి అందించడంతో 1965 జనవరి 26 ప్రతిజ్ఞని అధికారికంగా భారత పాఠ్యాంశాలలో రూపొందించడం జరిగింది.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ముకుల రాజశేఖర్ ఆకాశవాణికి తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నీమ్ పిలుపును స్పూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు.
5: దేశ అభివృద్ధిని గురించి ఎంతో విశేష కృషి చేశారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వారు ఎంతో కృషి చేసి వారి మదిలో నుంచి వచ్చినటువంటి ఏక్ పేడ్ మాకేనామ్ అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కోట్లాది మొక్కలను నాటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానండి.
1: పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెరిగిందని రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో గంజాయి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష్ బిస్ట్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామసభలో ఆమె ఈరోజు పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రామచంద్రపురంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభకి ఆయన హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఇయలటి గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్నూర్ మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపదం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసుల జానపద సంగీతాన్ని, సాంప్రదాయ పాటలను శ్రోతలందరికీ వినిపిస్తున్న కార్యక్రమమే ఈ గిరిపదం. ఈ కార్యక్రమంలో గిరిజనుల పండగల పాటలు, వారికి తెలిసిన చరిత్రకారుల పాటలు, భక్తి పాటలు, భజనలు, కీర్తనలు ఇట్లా మొదలైనవి ఉంటాయి. మరి ఇయ్యలటి గిరిపదం కార్యక్రమంలో ముందుగల్లాయిందాం. బజార్ హత్నూర్ మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు, ఆ తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు వింటారు.

0: ముందుగా లైనుండ్రి బజారత్నూర్ మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు.
1: మావా దేహ పంచభూతంనే నిర్మాణాత ఆ దేహ నాసివాన్ బస్కెట్ గ్రేన్ బస్కెట్తే నాసివాన్ తాయవాలి అదేం లాసి ఇక బతల్ లిహికీతురు తెకే వైట్ వ్యాసన్ సుట్కియా నయింజరు ఇది పాటదక రొప్పో లిహికీతురు కల్ గాయంజా బీడి సీక్రెట్ సమ్ది సుట్కి సిక్కును బతి విచారితే తాకితేకే భాన్ చొకటాంత ఇన్వాలు పాటత రూపంనే లిహికీసి భీమరావు మహారాజ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
3: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
3: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే,
3: ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: ఇది 100.2 FM.

0: మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం.
1: శ్రీ కబీర్దాస్ మహారాజ్న బతలితేకే భజన్ సెల్వా సొంజికును జీవాడుతో పశు సమానించారు. శ్రీ కబీర్దాస్ మహారాజ్ టేణతో అదేం లాసి ప్రతి వారు మాయనను భజన్ ఇన్వలు పేంద నామ్ స్మరణ్ నామ్ తొడదే నామ్ ఏతన్ సాటి సమ్దిరికి అవకాశం అంత కాబట్టి సమ్దిరే మీరే మాసికున్ పేంద పొరలు ఏత్కటించారు ఏతనయించారు శ్రీ కబీర్దాస్ మహారాజ్. ఇది పాట లీకీతోర్.

0: ఇంతవరకు గిరిపదం కార్యక్రమంలో బజార్ హత్నూర్ మండలం గంగాపూర్కు చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన భీమరావు మహారాజ్ పాటలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు.
4: దునియా దీదనే రో మేలా పచకూణ.

0: ఇప్పటిదాకా గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక పాటలు విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతటితో ఇయలటి గిరిపదం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాలల్లా పొజ్జమట్టు 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజల్ర గ్రామానికి చెందిన ఏనుగు యశోద బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం, ఇంకా ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా జిల్లాలో ఎంపిక చేసిన 74 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్శీష తెలిపిండ్రు. ఎంపిక చేసిన అభ్యర్థులకు ఈ నెల 12న ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపిండ్రు. దరఖాస్తుదారులు గమనించాలని సూచించారు. ఇప్పుడు ఇంకో సమాచారం. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ హాల్ టికెట్లు మంగళవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ టెట్ కన్వీనర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. రాష్ట వ్యాప్తంగా టెట్ ఆన్లైన్ పరీక్షలను జూన్ 16 నుంచి జూన్ 22 వరకు 2 సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. 16 జిల్లాల్లోని 61 కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇప్పుడు మరో సమాచారం. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంహెచ్ఆర్ఎం సైకాలజీ టూరిజం మేనేజ్మెంట్ ఆఖరి సెమిస్టర్ పరీక్షలను జూన్లో నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు రీషెడ్యూల్ విడుదల చేసిండ్రు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించిండ్రు. రెగ్యులర్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని వెల్లడించిండ్రు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ ఇంకా వర్సిటీ వెబ్సైట్లో చూడాలని సూచించిండ్రు.

ఇంతటితో విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. రేపు ఇదే సమయానికి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలను వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: శాస్త్రవేత్తలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్టాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన్ విశ్వాస్ ఆర్ జన్ భాగీదారీకి శక్తిక ప్రతీక.
0: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 decisions were taken in today's cabinet meeting. 1 decision concerns the expansion of the Ahmedabad metro, while other 2 relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2A corridor from Koteshwar Road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. 2 projects have been approved for this purpose, a residential complex and an office complex.
1: So residential complex or office complex?
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశానాయకే, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలన సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్దరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్, జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ది పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

0: ఉంచారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీ రాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: ಇಲ್ಲು ಎವಸಂ. ఏసం దారుల కార్యక్రమం ఇది. రైతులు దుక్కి దున్నిన కానుంచైతే పంట చేతికచ్చేదాకా పంటలో పాటించవలసిన మెలకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందిస్తున్న కార్యక్రమం ఇది. ఇయ్యలటి కార్యక్రమంలో కొర్ర సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణుడు డాక్టర్ జె రాకేష్తో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట వెడతారు జి గంగామణి. అనంతరం పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో కేలి నినివెటిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండే అట్లనే రానున్న 2-3 రోజులలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నది. గాలిలో తేమ 42%గాను గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇక గడిచిన 24 గంటలల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. గరిష్టంగా 39 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనాయి. ఇక వచ్చే 24 గంటలల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM. మీరు వింటున్నారు ఇల్లు ఎవసం, ఎవసందారుల కార్యక్రమం. ఈ కాలపు పరిస్థితుల్లో అందరూ కూడా ఆరోగ్యాలపై దృష్టి పెడుతున్నారు. అందుకు ఎక్కువగా చిరుధాన్యాలను తీసుకుంటున్నారు. అందులో కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు, రాగులు ఇటువంటివన్నీ. మరి కొర్రలను సాగు చేయతందుకు ఎసుంటి నేలలు అవసరం ఉంటాయి? అవిటికి ఎంత నీరు అవసరం ఉంటుంది? మరి వాటిని సాగు చేయతందుకు ఎలాంటి మెలకువలను జాగ్రత్తలను పాటించాలా అన్న విషయాలను ఇప్పుడు విందాం. కొర్ర సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణుడు డాక్టర్ జె రాకేష్తో ముచ్చట, వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి.
1: నమస్తే రాకేష్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా చెప్పండి, కొర్ర సాగుకు గల ప్రాముఖ్యత ఏమిటి ఉంటది?
2: ఈ ఆధునిక కాలంలో ఎక్కువ ఏందంటే మనకు వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ఎక్కువ తింటున్నారు. బట్ ఏంటంటే ఈ వరి గాని గోధుమ గాని ఏంటంటే ఎక్కువ మనం రసాయనాలు వాడుతున్నాం. రసాయనాల మందులు వాడడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం అనేది కొంచెం క్షీణిస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న గ్రామాల్లో ఉన్న ప్రజలైనా లేకపోతే సిటీలో ఉన్న ప్రజలైనా ఏంటంటే ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు. ఈ ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం వల్ల వీళ్ళేంటంటే కొంచెం పోషణాలు ఎక్కువ ఉండే పంటల పైన ఫోకస్ చేస్తున్నారు. ఇలా చూసుకుంటే మనకు పోషకాలు ఎక్కువ ఉన్న పంటలు ఏంటంటే ముఖ్యంగా అంటే చిరుధాన్యాలు అంటారు. అందులో ఏంటంటే రాగులు గాని, కొర్రలు గాని, సజ్జలు గాని ఇలాంటివి ఎక్కువ తింటున్నారు. సో మనకేందంటే ఈ చిరుధాన్యంలో మనకేందంటే ఈ కొర్ర అనేది చాలా ముఖ్యమైన పంట.
1: ఎక్కడెక్కడ కొర్రల సాగు అనేది రైతులు చేస్తున్నారు?
2: ముఖ్యంగా మన దేశంలో అయితే ఉత్తరప్రదేశ్ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, మన తెలంగాణ గాని, కర్ణాటక గాని ఎక్కువ చేస్తున్నారు. ఇది ఎక్కువ ఏందంటే మనకు ఈ కొర్ర అనేది మనకు మెట్ట పంట, అంటే వర్షాధారం పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇంకా మనకి ఎక్కువ మనకి ఏం చలి అవసరం ఉండదు. దీనికి కొంచెం ఎండగా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా గానీ మనకి ఇది అనేది ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే మన రాష్ట్రంలో అయితే, మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్రంలో అయితే మహబూబ్ నగర్ గాని, నల్గొండ గాని, కొంచెం రంగారెడ్డి గాని, అదే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే గుంటూరులో గాని, మన రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం గాని, కడపలో గాని ఎక్కువ సాగు చేస్తున్నారు.
1: రైతులు ఒకవేళ కొర్రల సాగు చేయాలి అనుకుంటే అనువైన నేలలు ఏమిటి మరియు నేల తయారీ ఎలా చేయాలి?
2: ముఖ్యంగా ఇది కొర్రలు అనేటిది మనకు ఎక్కువ ఏంటంటే ఎర్రటి నేలలో వస్తుంది, చిలకాల నేలలో వస్తుంది, ఇసుక నేలలో వస్తుంది, అలాగే ఏంటంటే మనకు నల్ల మట్టి నేలలో కూడా వస్తుంది. బట్ ఏంటంటే మనకు నీళ్లు అనేటి నిల్వ లేకుండా చూసుకోవాలి. సో నీళ్లు నిల్వ లేకుండా, ఎందుకంటే ఈ కొర్రల యొక్క విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి. ఒకవేళ నీళ్లు నిల్వ ఉన్నాయనుకో మనకు ఆ విత్తనాలు అనేది బుడ్డిపోయి జర్మినేషన్ అంటే మొలక అనేది మొలకెత్తదు. ఇంకా ఇక్కడ ఏంటంటే నేల తయారీ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. నేల అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ కొర్రలు విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి ఎంబి ప్లవ్, దాని తర్వాత కల్టివేటర్ తో దున్నుకోవాలి. తర్వాత మనం ఏంది రోటోవేటర్ తో దున్నుకొని మనం నేలను చాలా ఫైన్ గా ఏంటంటే మెత్తగా ఉండేటట్టు ఎలాంటి గడ్డలు లేకుండా అంటే క్లాట్స్ లేకుండా చేసుకోవాలి. అలా చేసుకున్న సన్నటి నేలలు అంటే ఫైన్ సాయిల్లో అయితే ఇదేంటంటే మనకు సాగుకు అనుకూలంగా ఉంటుంది.
1: ఈ కొర్రల సాగుకు అనువైన సమయం అలాగే విత్తన మోతాదు మరియు విత్తే దూరం గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఈ కొర్రలు అనేటి మనకు ఎక్కువైందంటే మనకు వర్షాకాలంలో జూన్ జూలై టైంలో మోస్ట్లీ వేస్తారండి. అలాగే ఒకవేళ కొందరు ఏంటంటే ఎండాకాలం టైంలో అంటే ఫిబ్రవరి మార్చి అలాంటి టైంలో ఒక వేరే అంటే వరి గాని వేయకపోతే మన ఇంటి కోసమని కొర్రలు అనేటి ఫిబ్రవరి మార్చి టైంలో కూడా వేస్తారు. అలాగే దీనికి ఒకవేళ ఏంటంటే విత్తే దూరం గాని ఇప్పుడు విత్తన రేటు ఎంత ఉండాలంటే ఒకవేళ మనం ఏంటంటే లైన్ సోయింగ్ వేసుకుంటే అంటే ఏంది లైన్లలో వేసుకుంటే మనకు ఒక 4-5 కేజీల వరకు మనకి ఏంటంటే విత్తనం అనేది అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం ఏంటిది బ్రాడ్కాస్టింగ్ అంటే డైరెక్ట్ పొలంలో విసిరినట్టయితే వెద చల్లినట్టయితే అక్కడ మనకు సీడ్ రేట్ అంటే విత్తన మోతాదు అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఏంటంటే విత్తే దూరం చూసుకున్నాం అనుకోండి మనకు లైన్ టు లైన్ సోయింగ్ అంటే ఏంటంటే లైన్లలో వేస్తే ఎంత అంటే 30-30 సెంటీమీటర్ల దూరము. అదే మొక్కకు మొక్కకు అయితే ఒక 10 సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ మనం వెదచల్లే పద్ధతి ఉందా అక్కడ మనం ఏంటంటే ఎలాంటి మనము స్పేసింగ్ అనేది దూరం అనేది మనము మెయింటైన్ చేయము.
1: కొర్రల సాగులో నీటి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం గురించి తెలపండి.
2: కొర్రల సాగులో నీటి యాజమాన్యం అంటే ముఖ్యంగా కొర్రలు అనేటిది ఏంటంటే మెట్ట పంట. ఎక్కువ ఏంటంటే వర్షాకాలం ఉన్నప్పుడే దీన్ని సాగు చేస్తారు. ఇంకా దీనికి సాగు అనేటిది నీళ్ళు అనేటివి మనకు ఎక్కువ అవసరం లేదు. ఎంత ఒక రెయిన్ఫాల్ చూసుకుంటా వర్షపాతం చూసుకున్నట్టయితే 500-700 mm అయితే సరిపోతుంది. ఇంకా దీనికంటే తక్కువ ఉన్నా కూడా మనకు పంట అనేది మంచి దిగుబడి వస్తుంది. సో ఏంటంటే ఒక 2 తడులు గాని 4 తడులు గాని ఎక్కువ ఏంటంటే దాని ఒక రిప్రొడక్టివ్ స్టేజెస్ అని ఉంటాయి. ఆ స్టేజ్ లో మనకి ఏంటంటే కొంచెం నీళ్లు తడులు ఇస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఒకవేళ మొత్తానికే వర్షాలు లేదనుకోండి అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఒకవేళ నీటి సౌకర్యం ఉంటే తడులు కూడా పట్టించవచ్చు. అలాగే ఎరువుల యజమానిని తీసుకుంటే మనకు ఎరువులు అనేటివి ముఖ్యంగా మనకు ఏంది నత్రజని, భాస్వరము, పొటాస్ అనేటివి వాడతారు. ఇది ఎట్లా అంటే నత్రజని 40 కేజీ 30 కేజీ 20 కేజీలు భాస్వరము ఒక 20 కేజీలు పొటాస్ అయితే సరిపోతుంది. ఈ నత్రజని అనేది ఎలా అంటే ఈ భాస్వరము అండ్ పొటాస్ అయితే మనకు ఏంటంటే దుక్కిలో వేసుకుంటే అయిపోతుంది. అదే మన నత్రజని అయితే మనం ఎప్పుడంటే ఒకటి దుక్కులు వేసుకుంటాం లేకపోతే మోస్ట్లీ దుక్కులు వేసుకోవడానికి మనము దృష్టి పెట్టాలి. ఒకవేళ మనకు వర్షాలు మధ్యలో పడినట్టు అయితే అప్పుడు మనం ఒక 30-40 రోజులకు 2 సార్లు నత్రజని వేసుకుంటే మనకు మంచి పంట ఎదిగి మంచి గ్రీన్ అయ్యి మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది.
1: ప్రతి పంటలో కలుపు సమస్య అనేది ఉంటది కదా, మరి ఈ కొర్రల సాగులో కలుపు యాజమాన్యం గురించి అలాగే పంట కోత గురించి తెలియజేయండి.
2: ముఖ్యంగా ఇది ఏంటంటే కొర్రలు అనేది రైతులు ఏం చేస్తారంటే ఇది వరి గాని లేకపోతే గోధుమలాగా ఇందులో ఎక్కువ కలుపు పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇదేందా అందరు ఏమనుకుంటారంటే ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం దిగుబడి వస్తుంది అని అనుకుంటారు. మోస్ట్లీ ఏం చేస్తారంటే రైతులు సోయింగ్ చేసేసి అంటే విత్తనం విత్తేసి కథం ఏంటంటే ఇరిగేషన్ అంటే నీరు అనేది ఇస్తారు. సో కలుపు పైన అనేది ఎక్కువ దృష్టి పెట్టరు. అదే వెదచల్లే పద్ధతిలో అయితే కలుపు పైన మొత్తానికి దృష్టి పెట్టరు. ఒకవేళ లైన్ టు లైన్ సోయింగ్ చేస్తున్నానుకో అక్కడ ఏంటంటే మనకు ఆ 2 లైన్ల మధ్యలో ఎందు గొర్రు అనేది నడిపిస్తే వీడ్స్ అనేటివి మోస్ట్లీ పోతాయి, అంటే కలుపు అనేది మోస్ట్లీ పోతుంది. అలాగే ఒకవేళ ఎర్బిసైడ్స్ అంటే కలుపు మందులు అనేది ఎక్కువ వాడరు. బట్ ఒకవేళ ఒక రైతు అనే 5-6 ఎకరాలు వేస్తాడు అనుకోండి అప్పుడు ఏంటంటే కలుపు మందులు అక్కడ లోకల్లో అవైలబుల్ ఉన్న కలుపు మందులు అనేటి ఎస్పెషల్లీ ఒకవేళ ఎర్లీ స్టేజ్ లో అనుకో పెండిమితాలిన్ అలాంటి కలుపు మందులు వాడతారు. అలాగే కోత గురించి చూసుకున్నట్టయితే మనకు ఇదేంటంటే ఒక 30 నుండి 50 రోజులకు ఏంటంటే మనకు పూత దశకు వస్తుంది. అదే మనకు ఒక 80 నుండి 100 డేస్ ఆర్ 110 డేస్ కి ఇది కోతకు అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కోత అనేది బాగా ఇది మెచ్యూరిటీ ఎక్కువ దాటేటట్టు చూసుకోవద్దు. అంటే బాగా ఎండిపోయింది అనుకోండి, ఎండిపోతే సీడ్స్ అనేటి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనము మోస్ట్లీ తొందర కొంచెం బాగా ఎండినప్పుడు కాకుండా

0: కొంచెం మెచ్యూరిటీ రాగానే మనం దాన్ని కోసేసి తర్వాత ఫీల్డ్ లో కొంచెం ఎండేసి తర్వాత మనం ఏంటంటే తూర్పార పట్టుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది. కొర్ర సాగులో ఏంటంటే మనకు ఎక్కువ ప్రోటీన్లు, ఇప్పుడు అదే వరిలో గాని లేకపోతే ఏంటి గోధుమలో గాని ఏంటంటే మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు కొర్రలో గాని రాగులో గాని చిరుధాన్యాలు గాని ఇటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సమతుల్యంగా ఉంటాయి. ఈ సమతుల్యంగా ఉండడం వల్ల మనకు పోషకాలు ఉండడం వల్ల మనకేమవుతుందంటే మనకు ఆరోగ్యం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఈ రైతులైనా లేకపోతే ప్రజలు గ్రామ ప్రజలైనా ఏం చేస్తున్నారంటే ఈ సిటీలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ చిరుధాన్యాల పైన ఈ కొర్రల పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకు రైతులు పండిస్తే ఒకవేళ కొర్రల్ని ఎక్కువ ధరకు అనేది అమ్ముకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రైతులకు ఒకటి ఏంటిది దిగుబడి వస్తుంది, మంచి రేట్ వస్తుంది, అలాగే ప్రజలకు ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు, అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఎక్కువ మనం ఏంటంటే ఈ కొర్రలు రసాయన పద్ధతిలో వాడకుండా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో వాడినట్టయితే ఇంకా ఎలాంటి రసాయనాలు వాడకపోతే మనకు హెల్త్ ఇంకా కొంచెం చాలా బాగుండే అవకాశం ఉంటుంది.
1: రాకేష్ గారు, ఇప్పటిదాకా కొర్ర సాగులో మెళుకువల గురించి చాలా విషయాల్ని రైతులకి తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు కొర్ర సాగులో మెళకువలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణుడు డాక్టర్ జె రాకేష్ తో జి గంగమ్మని పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. అయితే ఎంతో మంది రైతులు పంటలతో పాటు పశువులను కూడా పెంచుకుంటూ ఉంటారు. మరి అప్పుడప్పుడు వాటికి కొన్ని రకాల వ్యాధులకు అవి గురి అవుతాయి. మరి గొంతువాపు వ్యాధి వచ్చినప్పుడు ఎసుంటి లక్షణాలు ఉంటాయి వాటికి, ఎట్లా వాటిని నిర్ధారించవచ్చు అన్న విషయాలను ఇప్పుడు విందాం. పశువుల్లో గొంతువాపు వ్యాధి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ తో కేలిని పెట్టిన ముచ్చట్లో.
3: నమస్కారం సురేష్.
4: నమస్కారములు.
3: అయితే ముందుగల్లా అసలు ఈ గొంతువాపు వ్యాధి అనేది ఏ పశువులకు వస్తుందో చెప్తారా?
4: ముఖ్యంగా ఈ పశువులలో ఎక్కువగా ఈ వర్షాకాలము జూన్ జూలై ఆగస్టు మాసాలలో ఎక్కువగా ఈ గొంతువాపు వ్యాధి అనేటువంటిది వస్తుంటది. ముఖ్యంగా మన దగ్గర ఉన్న పశువులు చూసుకున్నట్లయితే గేదెలలో, ఆవులలో ఎక్కువగా వస్తుంది. ఇది గొర్రెలు అదేవిధంగా మేకల్లో అనే వాటిలలో కూడా వస్తుంది, కానీ తక్కువ. ఈ ఏవైతే గేదెలు ఉంటాయో గేదెలలో చాలా ఎక్కువగా మనకు ఈ గొంతువాపు వ్యాధి అనేటువంటిది గమనిస్తుంటాము. ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా ఇప్పుడు ఈ జూన్ లో మనకు వర్షాలు పడ్డ తర్వాత ఈ వ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంది.
3: అయితే ఇప్పుడు ఈ గొంతువాపు వ్యాధి అనేది దేంతో వస్తుంది?
4: ఈ వ్యాధి కారకం అనేటువంటిది ఒక బ్యాక్టీరియా, పార్చురెల్లా మల్టోసిడా అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గడ్డి మీద ఉంటది బ్యాక్టీరియా. వర్షాలు పడ్డప్పుడు ఏదైతే తొలకరి వర్షాలకు గడ్డి మొలుస్తుందో, పచ్చిక బయలు అంటాం కదా, వాటిపైన ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటది. ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్లిపోయి ఆ జీర్ణ వ్యవస్థలో ఇక్కడ గొంతులో బ్యాక్టీరియా అనేటువంటిది సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగి ఆ గొంతు అనేటువంటిది వాపు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా సంఖ్య పెరిగి వ్యాధిని కలుగజేసే స్థాయికి వస్తుంది. అప్పుడు మనకు గొంతు వాపు అనేటువంటిది వ్యాధి రావడం జరుగుతుంది పశువులలో ముఖ్యంగా.
3: అయితే ఇప్పుడు ఈ గొంతువాపు వ్యాధి వచ్చిన పశువులలో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎట్లా వీటిని గుర్తుపట్టాలి?
4: ఈ గొంతువాపు వ్యాధి అనేటువంటిది ముఖ్యంగా గొంతులో వాపు రావడం అనేటువంటిది జరుగుతుంటది పశువులలో. జ్వరం అనేటువంటిది 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్స్ వరకు ఉంటది. అదేవిధంగా సొల్లు గారడము, ఎక్కువగా చొంగ గారుతూ ఉండడము, పశువు నీరసించిపోయి అదేవిధంగా ఈ మేత తినకుండా పశువు ఒక రోజులో చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే ఉదయం గమనించడం అనుకోండి, సాయంత్రం వరకు మనకు పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా యొక్క విష పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి రక్తంలో ఎక్కువగా కావడం వల్ల సెప్టిసీమియా అనేటువంటిది డెవలప్ అవుతుంది. సెప్టిసీమియా అంటే మొత్తం అవయవాలన్నీ కూడా ఈ వ్యాధికి లోనైపోయి మొత్తం జీర్ణక్రియ అనేటువంటిది అదేవిధంగా జీవన క్రియ అనేటువంటిది మొత్తం మందగించేసి పశువు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ లక్షణాలలో ముఖ్యంగా జ్వరం అనేటువంటిది, గొంతు వాపు అనేటువంటిది, చొంగ గారడము, అదేవిధంగా పశువు మేత మేయకుండా కళ్ళ నుండి నీళ్లు గారడము, ఈ చెవులు వాడిపోయి ఉండడము అనేటువంటిది మనం ఎక్కువగా గమనిస్తుంటాం దీంట్లో.
3: ఇవి గొంతువాపు వ్యాధి
4: లక్షణాలు.
3: అయితే ఇప్పుడు మనం ఈ వ్యాధి సోకిందని నిర్ధారణ ఎట్లా చేయాలో చెప్తారు?
4: ముఖ్యంగా ఈ లక్షణాలని బట్టి మనము గొంతువాపు వ్యాధి అనుకోవచ్చు, కానీ మనము ఈ పరీక్ష చేసినట్లయితే, రక్త పరీక్ష చేసినట్లయితే ఈ వ్యాధిని మనం నిర్ధారించుకోవచ్చు. దాని యొక్క రక్త నమూనా తీసుకుని మనము మైక్రోస్కోప్ కింద చూసి, అంటే స్ట్రెయినింగ్ చేయాలా, లీష్మన్ స్ట్రెయినింగ్ చేసి దాంట్లో మనకు బ్యాక్టీరియా అనేటువంటిది కనిపిస్తుంటది, ఏదైతే ఈ హిమరేజిక్ సెప్టిసిమియా అంటాం దీన్ని. ఈ వ్యాధి కారకము పార్చురెల్లా మల్టోసిడా అనేటువంటి బ్యాక్టీరియా మనకు మైక్రోస్కోప్ కింద కనిపిస్తుంటది. ఈ దీన్ని మనము దీని ద్వారా నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా ఏదైతే గొంతు వాపు ఉన్నదో ఆ గొంతు వాపులో నుంచి ఒక స్వాబ్ తీసుకొని ఆ స్వాబ్ ని మనము ఒకవేళ కల్చర్ చేసినట్లయితే కూడా ఈ బ్యాక్టీరియాని మనము నిర్ధారించుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ గొంతు వాపు వ్యాధి అని నిర్ధారించుకున్న తర్వాత మనం చికిత్స చేసినట్లయితే తొందరగా మనం దాన్ని అరికట్టవచ్చు.
3: అయితే ఇప్పుడు వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ఈ గొంతు వాపు వ్యాధి సోకిన పశువులకు చికిత్స ఎట్లా చేయాలా, ఏమేమి చికిత్సలు అందుబాటులో ఉంటాయి, దాని గురించి చెప్తారు?
4: ముఖ్యంగా చికిత్స అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. దీంట్లో మనము గొంతు వాపు వ్యాధిని ఎంత తొందరగా మనము గుర్తించగలిగితే అంత తొందర చికిత్స చేసుకోవచ్చు. అంటే లక్షణాలను బట్టి చికిత్స చేయవచ్చు, కానీ నిర్ధారించుకున్న తర్వాత చికిత్స అనేటువంటిది చేస్తే పశువుని మనం బ్రతికించవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఆక్సిటెట్రాసైక్లిన్ మందుని మనము 100 mg వరకు, అంటే 1 kg 100 mg వరకు వాడి దీన్ని మనము చంపేయవచ్చు. అదేవిధంగా మనకు సల్ఫా మందుల్ని, సల్ఫా డిమిడిన్ అనేటువంటి మందుని కూడా 100 ml వరకు నరాలకు ఎక్కించినట్లయితే పశువుని ఇమీడియట్ గా మనం కాపాడవచ్చు. అదేవిధంగా జ్వరం తగ్గించడానికి పారాసెటమాల్ మందుల్ని వాడుకోవాలి. ఈ విధంగా మనకు జ్వరం తగ్గిస్తూ యాంటీబయాటిక్ మందులలో ముఖ్యంగా ఆక్సిటెట్రాసైక్లిన్, సల్ఫా మందుల్ని వాడినట్లయితే మనకు 3 to 5 రోజులు కంటిన్యూగా ఇవి వాడుకోవాలి. ఈ విధంగా మనము పశువుని చికిత్స చేసి మనం బతికించవచ్చు. లేకపోతే మనం ఒకవేళ 24 గంటలు లేట్ అయింది అనుకోండి, పశువు చనిపోవడం జరుగుతుంది.
3: ఒకవేళ చికిత్సలు చేయడంలో ఆలస్యం జరిగితే పశువు చనిపోయే అవకాశం, ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గొంతువాపు వ్యాధి అనేది పశువులకు వచ్చే ఇంకా వేరే ఏదైనా ఇతర వ్యాధులను పోలి ఉంటుందా, ఉంటే ఏ వ్యాధులతో పోలి ఉంటుందండి, ఏ వ్యాధులకు దగ్గరగా ఉంటుంది?
4: ఈ గొంతువాపు వ్యాధి అనేటువంటిది మనం వేరే వ్యాధులతో చూసుకున్నట్లయితే ఒక్కోసారి పశువులు ఈ బయట ఏదన్నా తినడం వల్ల గొంతులో ఇరుక్కుపోతుంటది, చోక్ అంటుంటాం మనం. గొంతులో ఈ మామిడి బుర్రలు కానివ్వండి అట్లాంటివి తింటాయి, తిన్నప్పుడు ఇది గొంతులో ఇరుక్కుపోవడము, గొంతు వాపు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అదే విధంగా మనకు లివర్ ఫ్లూక్ ఇన్ఫెక్షన్, ఏదైతే జలగ రోగం అనేటువంటిది ఉంటుంది, ఈ నట్టల ద్వారా వస్తుంది, అప్పుడు కూడా మనకు గొంతు దగ్గర వాపు అనేటువంటిది మనం గమనిస్తుంటాం. ఈ జలగ వ్యాధి అనేటువంటిది కూడా గొంతు వాపు వ్యాధి లాగానే ఉంటుంది. కాబట్టి దీంతో మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకుని, కాకపోతే ఈ జలగ వ్యాధిలో జ్వరం అనేటువంటిది ఉండదు, గొంతు వాపు వ్యాధిలో జ్వరం అనేటువంటిది ఎక్కువగా ఉంటది. ఈ విధంగా మనం వేరే వ్యాధులతో పోలి చూసుకుని మనం చికిత్స అనేటువంటిది
3: చేయించుకుంటే
4: మంచిగా ఉంటుంది.
3: అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నివారించాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, వాటి గురించి చెప్తారు?
4: ఎప్పుడైతే మనము ఒక మందలో గొంతు వాపు వ్యాధి వచ్చిందని మనం గమనిస్తుంటామో ఆ పశువుని మనం దూరంగా ఉంచవలసిన అవసరం ఉంటది. ఎందుకంటే ఈ సొల్లు గారుతుంటది కదా, సొల్లు గారినప్పుడు పశువులు ఈ ఏదైతే మేత దాన ఉంటదో దాని ద్వారా కూడా ఈ వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ పశువులని వెంటనే మనము సపరేట్ చేయడం అనేటువంటిది ఒకటి చేయాలి. అదేవిధంగా ఇది రాకుండా ముందు జాగ్రత్తగా మనం టీకాలు అనేటువంటివి వేసుకోవాలి. టీకాలలో HS వ్యాధి టీకా అనేటువంటిది ఉంటది, గొంతు వాపు వ్యాధి నివారణ టీకా అనేటువంటిది మనము ప్రతి సంవత్సరం కూడా మే నెలలో, మే లాస్ట్ నుంచి జూన్ మొదటి వారం వరకు కూడా మనం టీకా లేపించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ దూడలలో మనం 3 నెలలకే ఈ వ్యాధి టీకాని మనము స్టార్ట్ చేస్తాం. 3 నెలలకు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మనం ఒక టీకా వేసుకున్నట్లయితే ఈ గొంతు వాపు వ్యాధి రాకుండా మనము నివారించుకోవచ్చు.
3: అంటే తప్పనిసరిగా పశువులకు సంవత్సరానికి ఒకసారి
4: మే నెలలో టీకా ఇవ్వాలి. ఈ టీకాలు ఇచ్చేటప్పుడు మనం ముఖ్యంగా ఈ మన గ్రామాలలో ఈ గొంతు వాపు వ్యాధి అనేటువంటిది ప్రస్తుతము అక్కడక్కడ మాత్రమే వస్తుంది, గొంతువాపు వ్యాధి టీకా ఎప్పుడు ఇస్తామంటే, ఒక ఎన్మల్ కు ఈ వ్యాధి వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న పశువులన్నిటికీ కూడా మనం టీకా వేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఎండమిక్ ఏరియా

0: గత సంవత్సరము ఎప్పుడైతే ఈ వ్యాధిని మనం గుర్తించినామో ఆ ప్రాంతాలలో మాత్రమే మనము ఈ వ్యాధి నివారణ టీకా అనేటువంటిది వేస్తుంటాము. ఈ విధంగా మనము ఈ మ్యాప్ అనేటువంటిది తయారు చేసుకుంటాం. గొంతు వాపు వ్యాధి ఎక్కడెక్కడ వస్తుంది ఆ ఏరియాలలో మాత్రం మనం ప్రతి సంవత్సరం కూడా టీకా అనేటువంటిది వేస్తుంటాం.
1: అంటే ముందే ఈ వ్యాధి ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించి ఆ పరిసరాల్లో ఉన్న పశువులకు ముందుగా
0: టీకాలు వేయించుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఇంకా ఈ గొంతువాపు వ్యాధి అనేది అంటువ్యాధి, అంటే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి సంక్రమించే అవకాశం ఉంటుందా?
0: ముఖ్యంగా మనకు ఎప్పుడైతే ఈ ఒక పశువుకు మనము ఈ వ్యాధిని గుర్తించినామో వెంటనే మనం సపరేట్ చేయడం అనేటువంటిది చేయాలి. లేకపోతే మనకు ఆ చొల్లు ద్వారా మిగతా పశువులకు కూడా వ్యాధి అనేటువంటిది అంటువ్యాధిగా సోకుతుంది. ఈ చొల్లులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మేత ద్వారా నీటి ద్వారా ఎక్కువగా మనకు వేరే పశువులకు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి దీన్ని మంద నుంచి సపరేట్ చేయడము, మంద నుంచి సపరేట్ చేసి చికిత్స ఒక 5 రోజుల తర్వాత దాన్ని మనము కలుపుకోవడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ పచ్చిక బయళ్లలో మనం మేపుతుంటాం కదా, గత సంవత్సరం ఎక్కడైనా మనకు ఈ గొంతువాపు వ్యాధి వచ్చింది అనుకుంటే ఆ ప్రాంతంలో మనం మేపకపోవడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటది. కాబట్టి ఈ ఏదైతే ఈ మట్టిలో ఉంటుందో బ్యాక్టీరియా కొన్ని సంవత్సరాల వరకు ఉంటది. కాబట్టి దీన్ని మనం ఆ ప్రాంతాలలో పశువుల్ని మేపకపోవడం అనేటువంటిది కూడా మనం చేస్తుండాలి.
1: చాలా సంతోషం డాక్టర్ సురేష్ గారు. ముఖ్యంగా పశువులకు వచ్చే ఈ గొంతువాపు వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఈ వ్యాధికి కారకాలు ఏమి, మరి ఇవి నివారణకు ఏం చేయాలి, చికిత్స ఎట్లా ఉన్నది అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు. మరి పశువుల యజమానులు, పాడి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పశువులకు గొంతువాపు వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు పనికేస్తాయని ఆశిస్తూ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు, చికిత్సా నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి. సురేష్తో కేలినిన్ వెట్టిన ముచ్చట విన్నారు.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్లా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంచుతున్నది. ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మీరు ఇనుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రీ.

0: ఇంతటితో ఇయలటి ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్ర ఆదివారాలల్లా రాత్రి 7:15 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వర్షాధార మొక్కజొన్న సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. తర్వాత రైతు అంతరంగంలో వ్యవసాయంలో ట్రాక్టర్ వాడకం గురించి సోనాల మండలం వజ్జర్ బహదుగూడ గ్రామానికి చెందిన మెస్రం షేక్ రావుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45. మరికొంచెం సేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే
1: కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
4: నమస్కారం అండి.
3: యువతకు నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
4: అందరికి నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. ఇంకొకటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికి కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్లు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకుంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం

0: పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్ గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రవర్తన గాని వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్ లో ఉంది. ఫేజ్ వన్ కి ఫేజ్ టూ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ ఒకటి కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్లడానికి మా ప్రయత్నాలు అన్ని చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్ గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీరందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్ లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్ గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకుని ఫర్దర్ కంపెనీస్ అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్ గా ఇంటర్వ్యూస్ కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పీఎంకేవీవై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతోంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతోంది. పీఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పీఎంకేవీవై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది. శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో

0: ప్రతి దగ్గర స్కిల్ హబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణా కాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకుని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్ లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డికేడబ్ల్యూ కాలేజ్ లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్, వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్ తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్ గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్ తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మాక్సిమం టు మాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్ గా కాల్ సెంటర్ కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులు కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే కోర్సెస్ పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్ లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్ లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్ తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్ గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్ గా ఏపీఎస్డిసి మరి ఓం క్యాప్ ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్చిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమన్నా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఉద్యోగం

0: పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్ గా తీసుకుని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్ తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

శ్రోతలు, మరి ఎందుకు ఆలస్యం? మీకు మీ మనసుకు నచ్చినటువంటి హుషారైన పాటల్ని వినతందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు ఇన్పేతందుకు సిద్ధంగా ఉన్నా నేను మీ మల్లెపూల. మీరు వినాలనుకుంటున్న పాటల్ని వినతందుకు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టీట్ కోడ్, దీన్ని జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081, ఈ నంబర్లకు ఫోన్ చేసి పాటల్ని కోరి ఇనండ్రి. కార్యక్రమాన్ని ముందుగానైతే చాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన ఈ పాటతో షురు చేద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఈ జోరైన పాటలు వినతందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873-2 కోను జత చేసి 2950-81, ఇంకొక నంబర్ 2300-81 నంబర్లకు ఫోన్ చేసి నాతో ముచ్చట పెడుతూ మీకు నచ్చిన పాటల్ని కోరచ్చు. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడైతే ఆంధ్ర కింగ్ చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించిన ఈ గీతం విందాం. సాహిత్యం రాంపోతినేని.

0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు? ఎవరు?
1: నేను రమేష్ మాట్లాడుతున్నాను మేడం, నిర్మల్ నుంచి.
0: నిర్మల్ నుంచా?
1: అవును మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: దాదా కుకింగ్ మాస్టర్ మేడం. కుకింగ్ మాస్టర్ మేడం.
0: అర్థం కాలే. దాబాలో కుకింగ్ మాస్టరా?
1: అవును.
0: ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మరి?
1: నేను ఇక్కడ ఉన్నాను మేడం. ఈరోజు అంటే కొంచెం గిరాయికి అంతే మామూలుగా ఉంది.
0: ఓకే.
1: ఇక మామూలుగా టైం దొరికింది కదా, కాల్ చేద్దామని చేశాను.
0: ఓకే.
1: వేరే పెట్టుకుంటా ఇంతా ఉంటా, ఎందుకంటే మన బ్లూటూత్ కనెక్ట్ చేస్తా. కనెక్ట్ చేసి
0: యాప్లో వింటారా?
1: మనసు నిండా
0: యాప్లో వింటారు అన్నట్టు.
1: యాప్లో విని మన హోమ్ థియేటర్కు కనెక్ట్ చేస్తా.
0: ఓకే. మరి ఏ పాట వింటారు?
1: నాకు ఈరోజు వాళ్ళు నన్ను ప్రేమించేది.
0: ఏమేమి?
1: వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.
0: వాళ్ళిద్దరు ఇష్టపడ్డారా? ఓకే. ఇంకా మరి ఇప్పుడు వంట చేయడం అయిపోయిందా మరి?
1: అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ ఉన్నా. లాస్ట్ అంటే మామూలుగా ఉంటుంది కదా, ఇక ఈ రోజు కొంచెం డల్గా అండి. 10 గంటల వరకు, 9 గంటల వరకు, 9:30 వరకు ఉండేది. ఈ రోజు అంతం లేదు మేడం.
0: ఏమేమి వంటలు చేశారు మరి వాళ్ళ?
1: ఈరోజు మామూలుగా చిన్న రైస్, మళ్ళా పన్నీర్ రైస్, టమాట రైస్, చెప్పినట్టు మటను, చికెను, ఇట్లా ఆర్డర్లు ఏ చేస్తే అవి చేస్తాం.
0: ఆర్డర్ వచ్చిన తిరిగి ఇస్తారు.
1: అవును, అదే ఇక కస్టమర్స్ ఏవి కావాలంటే అది చేసి పెడతాం అన్నట్టు.
0: చెప్పండి, ఇంకా విశేషాలు?
1: ఏం లేదు మేడం, అంత మంచిదే.
0: ఓకే.
1: మా పాప నిన్నే ప్రేమించింది, అదేమో ఉంటుంది మేడం, నన్ను ప్రేమించేది నిన్నే, నేను ఊహించేది నిన్నే, ఆ పాట ఉంటుంది మేడం. అందులో
0: పాట పేరా?
1: వాళ్ళిద్దరు చిన్న పేరు ఉన్న పట్టి పూర్తిగా గుర్తులేదు. నేను ప్రేమించేది నిన్నే అని పాట ఉంటుంది మేడం.
0: సరే, కానీ అట్లా కాదండి, మీరు కరెక్ట్గా సినిమా పేరు చెప్పి పాట పేరు చెప్పితేనే వేయస్తుంది. సరే, మరి మళ్ళీ చేసినప్పుడు అయితే ఇంకోసారి మీరు ముందే సినిమా పేరు చూసుకొని పాట పేరు చూసుకొని చెప్పండి.
1: సరే,
0: సరే, నేను వేరే చేస్తా మీకోసం.
1: చెప్పండి.
0: మా
1: అన్నయ్యనా? అవును.
0: మీరు తిన్నారా మరి? ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: లాస్ట్ తిని ఇక పని చేస్తాం, షాప్ పని చేస్తాం మేడం. ఎందుకంటే ఈ సమయంలో చల్లగా వాతావరణం వర్షం పడేట్లాగా ఉంది.
0: అవును,
1: ఇక చల్ల చల్లగా ఉంది ఈరోజు కొంచెం.
0: ఏది, నీలి నింగిలో అన్నారా?
1: ఆ పాట ఎన్నుకుంటా ఆనందంగా నిద్రపోతా తినుకుంటా అట్లా.
0: అంతే అంటారు కదా. ఓకే, మరి మీ సంతోషం కోసం మీరు కోరుకున్న పాట వస్తుంది మరి, విందామా?
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట వస్తుంది మరి, విందాం.
2: హలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. మీరు కూడా గిట్లనే ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2 9 5 0 8 1, ఇంకొక నంబర్ 2 3 0 0 8 1.

0: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు ఎం మురహరి, నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను.
0: మురహరి గారు నిజామాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు మీరు?
1: అది జనరల్ స్టోర్ ఉంది మేడం.
0: జనరల్ స్టోర్ ఉంది. ఓకే, ఇప్పుడు నడుస్తుందా మరి?
1: నడుస్తుంది.
0: బాగా గిరాక్ అవుతుందా? అన్ని అంటే పెద్ద ఉందా షాప్? పెద్ద షాప్ అయినా అన్ని సామాన్లు ఉంటాయా?
1: అన్ని సామాన్లు ఉంటాయి. అంటే పెద్దది కాదు, చిన్నది కాదు,
0: మీడియం. ఎక్కడ ఉంటది మరి అది మీ షాప్? నిజామాబాద్ అంటే ఇంటి దగ్గర పెట్టుకున్నారా లేకపోతే దూరంగా?
1: ఇంటి దగ్గర, వీక్లీ బజార్ అని. వీక్లీ బజార్ లో షాప్ ఉంది, పైన ఇల్లు.
0: ఓకే, కింద షాపు, పైన ఇల్లు.
1: పైన ఇల్లు.
0: ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి?
1: నా భార్య, నేను ఇద్దరే ఉంటాం మేడం. పిల్లలు హైదరాబాద్ జాబ్ చేస్తారు.
0: పిల్లలు హైదరాబాద్ లో జాబ్ చేస్తారా? ఎంత మంది పిల్లలు?
1: ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.
0: ఓకే, పెళ్లిళ్ళు అయిపోయినాయా? ఓకే, సరేనండి. మరి ఏ పాట వింటారు ఇవాళ? హలో, హలో, హలో, మురహరి గారు ఏ పాట వింటారు? ఫోన్ లైన్ కట్ అయినట్టుందని. మరి మీరైతే లెజెండ్ సినిమాలో నుంచి లెజెండ్ అనే పాట అడిగినరు, మీ ఫోన్ లైన్ అయితే కట్ అయినట్టుంది. మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు? దత్తు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దుబ్బగూడ నుంచి. సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది కరెక్ట్ గా? సరేనా దత్తు, చెప్పండి ఏం చేస్తుంటారు? ఇప్పుడు చెప్పు మళ్ళా ఏం చేస్తావు. హలో, వినిపిస్తుంది నాకు. సరే దత్తు, ఏ పాట వింటావు? నీకు ఇది వాయిస్ కరెక్ట్గా వస్తలేదు, ఏ పాట వింటావు మరి? కుబ్సం నుంచి ఏ పాట? హలో, హలో. సరే దత్తు, నువ్వు కోరిన పాట వస్తుంది విందాం మరి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మరో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో,
2: నమస్తే.
3: నమస్తే మేడం.
2: మీ పేరు?
3: శ్రీనివాస్.
2: శ్రీనివాస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
3: అంకోరి.
2: మస్తు హుషారుగా ఉన్నావు మరి శ్రీనివాస్, హుషారుగా ఫోన్ చేసినా? రేడియో వింటున్నావు అయితే? యాప్ లో ఫోన్ లో వింటున్నావా? రేడియో ఉన్నదా? రేడియో ఉన్నది. ఓహో, వెరీ గుడ్. రోజు వింటావా మరి?
3: రోజు వింటాను మేడం.
2: అన్ని కార్యక్రమాలు వింటావా?
3: అన్ని కార్యక్రమాలు.
2: సరే మరి ఇవాళ ఏ పాట వింటావు?
3: రాజు రాంబాయ్.
2: అందులో నుంచి
3: అదే పాట మేడం,
2: రాంబాబు పాటనా? సరే మరి నీ పాట వస్తుంది, విందాం మరి.
3: సరే మేడం.

ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న ఉషారు కార్యక్రమంలో చివరిగా విందాం నువ్వే కావాలి చిత్రం కోసం కోటి సంగీతంలో ఈ గీతం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నవలతో చక్కటి నవలా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావైకపట్టణం 44వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. డాక్టర్ గోపరాజు నారాయణరాజు ప్రముఖ జర్నలిస్టు, విశ్లేషకుడు మరియు రచయిత. డాక్టర్ గోపరాజు నారాయణరావు తెలుగు సాహిత్యం, చరిత్ర మరియు సామాజిక అంశాలపై అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు, సమీక్షలు రాసిండ్రు. ఆయన ప్రధానంగా నవలలను స్వయంగా రచించడంతో పాటు ప్రసిద్ధ నవలలైన అడవి బాపురాజు గారి నారాయణరావు మరియు పివి నరసింహారావు గారి ది ఇన్సైడర్ వంటి వాటిపై గొప్ప విశ్లేషణాత్మక వ్యాసాలను అందించిండ్రు. ఆయన సాహిత్య కృషి, రచనల గురించి ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇప్పుడు విందాం నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 44వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి.
1: జర్మనీ వాళ్ల బలం చూసి మోన్స్ యుద్ధ భూమి నుంచి బెల్జియం సేనలు, ఫ్రాన్స్ సేనలు చల్లగా జారుకున్నాయి. ఆ సంగతి మన ఎక్స్పెడిషనరీ దళాల అధిపతి సర్ జాన్ ఫ్రెంచ్కి చాలా ఆలస్యంగా తెలిసింది. ఇంకేం చేస్తాడు, సైన్యాన్ని ఫ్రాన్స్ వైపు పరుగు తీయించాడు. బ్రిటిష్ సైన్యాన్ని వెంటపడి తరమడానికి ముందుకు ఉరకబోయింది జర్మనీ సైన్యం. సరిగ్గా అప్పుడే తూర్పు దిక్కున పెద్ద మెరుపు. ఆ వెలుగులో ఒక దివ్యలోకపు వాకిలి, దాని ద్వారాల నుంచి అద్భుతమైన అశ్విక దళం ఒక్కసారిగా బయట కురిగింది. సరిగ్గా బెథూన్లో జర్మనీ వాళ్లు విడిది చేసిన ఆ ఖాళీ ప్రదేశంలోకి వచ్చి దిగింది.

అంటే జర్మనీ సేనకి ఇంగ్లీష్ సేనకి నడుమ ఆ దేవతల అశ్విక దళం ఉందన్నమాట. జర్మనీ వాళ్ళు ఎన్ని షెల్స్ పేల్చినా, ఎన్ని మెషిన్ గన్లు గురిపెట్టి కాల్చినా, ఆర్టిల్లరీ ట్యాంకులు పేల్చినా చెక్కు చెదరలేదు స్వర్గ సైన్యం. వెన్ను చూపి పారిపోతున్న బ్రిటిష్ సేనకు ఒక్క తూటా కూడా తగలకుండా జాగ్రత్తగా కాపాడింది ఆ దివ్య సేనావాహిని. ఇది కథే కానీ ట్రెబిలియన్, ఏపీజీ టేలర్ అని పెద్ద పెద్ద చరిత్రకారులు వాళ్లు కూడా నిజమైన నమ్మారు. ఆఖరికి బీబీసీ వాళ్లు కూడా ఈ మధ్య ఆ కథనే వినిపించారు. తెలుసా, ఇదంతా వినే ఆర్థర్ మ్యాషియన్ అని రచయిత ది బౌమెన్ అన్న కథ రాసి ది ఈవినింగ్ న్యూస్ అనే పత్రికలో ప్రచురించాడు అన్నాడు హెపెల్ మొదటిసారి నోరు విప్పుతూ. ఈ కొండవాళ్ళు రామరాజుని దేవుడు అనుకుంటూ బాణాలు విల్లులు పట్టుకుని వాళ్లే యుద్ధం చేస్తున్నారు. మనమైతే దేవుళ్ల చేత యుద్ధం చేయించాం కదా, మనం మిషనరీ వాళ్లలా ఆలోచించకూడదు, మిలిటరీ వాళ్లలా వ్యవహరించాలి. భౌతిక ప్రపంచంలో దైవభావన ఒక శూన్యం, అదే మనసు దాకా వెళితే తుపాను. వాళ్ళందరినీ కలిపినది, అడుగులో అడుగు వేసి నడిపిస్తున్నది దైవభావనే అన్నాడు నాప్. చాటు నుంచి యుద్ధం చేస్తాడు, అదే ఇబ్బంది అన్నాడు శాండర్స్. కాబట్టి మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో, ఎలాంటి యుద్ధం చేస్తున్నామో ముందు తెలుసుకోవాలి, అప్పుడు ఎలా గెలవాలో తెలుస్తుంది. సంప్రదాయ సైన్యానికి వ్యతిరేకంగా ఇర్రెగ్యులర్స్ చేసేది గెరిల్లా యుద్ధం. శ్రీరామరాజు చేస్తున్నది గెరిల్లా యుద్ధమే. అసలు కొండవాళ్ల తిరుగుబాటులో కనిపించే మౌలిక లక్షణం ఇదే. ఈ విషయాన్ని ఇద్దరు మంచి ఆఫీసర్లు చచ్చిపోయాక ఇప్పుడు గుర్తించారా తీరిగ్గా? తీక్షణంగానే అడిగాడు నాప్. కబర్ట్ హైటర్లు చనిపోయాక కొంత విరామం వచ్చిన మాట నిజం. మాకు ఇప్పుడిప్పుడే కొండల్లో పోరాడడం తెలుస్తోంది. కొన్ని వారాల్లోనే ఈ అలజడిని అణిచివేయడం ఖాయం అన్నాడు ఆర్మిటేజ్. అంత ధీమా ఏమిటి? ఒక్క నిమిషం తర్వాత ప్రశ్నించాడు నాప్. ఇన్నేళ్లు ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నవాడు, పురాణాలు చదువుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ ఉన్నవాడు అతడు తిరుగుబాటికి నాయకుడు కాగలడని అనుకోను. ఎవరూ లేనప్పుడు రెండు పోలీస్ స్టేషన్లు కొడితేనే వీరుడా? ఆ శ్రీరామరాజు తుపాకీ కాల్చగలడని కూడా నేను అనుకోను అన్నాడు స్టూవర్ట్. పోనీ, ఈ క్లిప్పింగ్ చూసి ఏమనుకుంటావో అంటూ హెపెల్ వైపు తిరిగి, మెడ్రాస్ మెయిల్ క్లిప్పింగ్ ఇటి అన్నాడు నాప్. బ్రౌన్ రంగు దళసరి కాగితం మీద అతికించి ఉంది క్లిప్పింగ్. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్లను దోచుకున్న తర్వాత మద్రాస్ మెయిల్ పత్రిక ప్రచురించిన చిన్న కథనం. పూర్తిగా ఇంగ్లీష్ వాళ్లను సమర్థించే పత్రిక అది. ఆ క్లిప్పింగ్ స్టూవర్ట్కు అందిస్తూ, నువ్వే చదువు, అందరికీ వినిపించేలా అన్నాడు నాప్. చదవడం మొదలుపెట్టాడు అతడు. ఎవరి యువకుడు విశాఖమన్యం రంప ప్రాంతంలో తిరుగుబాట్లు చేస్తున్న ఈ క్షత్రియ యువకుడు గోదావరి ప్రాంతం వాడు. ఇతడికి తుపాకీ కాల్చడం వచ్చు, ఒక రిటైర్డ్ పోలీసు దగ్గర నేర్చుకున్నాడని తెలుస్తోంది. గ్రేట్ వార్ కాలంలో ఇతడు ఎక్కడ ఉన్నది ఇప్పటికీ అంతుపట్టని విషయమే. జర్మనీ కుట్రలతో ఇండియాలో తిరుగుబాట్లు జరపడానికి జరిగిన కార్యకలాపాల గురించి, ప్రయత్నాల గురించి ఇతడికి తెలుసు. జర్మనీ సాయంతో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని కూలదోయవచ్చునని గట్టిగా నమ్మే సంస్థలతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో పాల్గొనే ఉద్దేశంతో పోరాడేందుకు తర్ఫీదు పొందాడని చెప్పే కొన్ని ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. చాలు, మిగిలిన వివరాలు మీ అందరికీ తెలుసు. నేను నిజాయితీగా ఇచ్చే సలహా ఒకటుంది. మనకి ఈ మొదటి ప్రపంచ యుద్ధం జ్వరం వదలాలి అన్నాడు నాప్. అందరి ముఖాలలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. గంభీరంగా మారిపోయింది అక్కడి వాతావరణం. మళ్ళీ తనే అన్నాడు నాప్. స్టూవర్ట్ కీనే, కొండల్లో పోరాడడం తెలిసిన బలగాలు కావాలని, మీరిచ్చిన నివేదిక సరైనదేనని ప్రభుత్వం నమ్ముతోంది. తర్ఫీదులేని జిల్లా పోలీసులను తొందరపడి ఈ పనికి వినియోగించారు. వాళ్ళు ఈ పనికి సరిపోరు, ఇది మీ తప్పిదం. జరగవలసిన నష్టం జరిగిపోయింది.

నష్టం ఏమిటో తెలుసా? వాళ్ళు పోలీస్ స్టేషన్లను కొట్టడం కాదు, కబర్ట్ హైటర్లు చనిపోవడం కాదు, క్రౌన్ని ఎదిరించిన ధైర్యశాలిగా కొండ వాళ్ల దృష్టిలో రామరాజు ఎదిగిపోవడం అది అంటూ ఒక నిమిషం ఆగి అన్నాడు నాప్. సరే, ఈ తిరుగుబాటును అణచడం మనందరి మొదటి కర్తవ్యం. నా అనుభవం ఆధారంగా అందుకు అనుసరించవలసిన కొన్ని వ్యూహాలు, చర్యలు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ వెలింగ్టన్ ప్రభువుల వారికి విన్నవించాను. వారు ఆమోదించారు. ఇక్కడ ఈ క్షణం నుంచి అవి అమలు జరగాలి కూడా అంటూ గడగడా చెప్పాడు నాప్. శ్రీరామరాజుతో సహా మొత్తం ఆ 80 మందికి ఎవరూ సాయం చేయరాదని ప్రచారం చేయించాలి. తిరుగుబాటుదారులకు సాయం చేస్తే అది రాజద్రోహం అవుతుందన్న సంగతి, శిక్ష చాలా తీవ్రంగా ఉంటుందన్న సంగతి ఎంత తొందరగా ప్రజలు గ్రహించగలిగేటట్టు చేస్తే అంత మంచిది. మలబార్ ప్రాంతం నుంచి 2 పటాలాలు పంపవలసిందని టెలిగ్రామ్లు వెళ్లాయి. మోప్లా తిరుగుబాటు కోసం ఏర్పాటు చేసిన చాలా శక్తిమంతమైన బలగాలవి అక్టోబర్ కల్లా దిగిపోతాయి. ఉద్యమకారులకు సాయం చేసిన ముఠాదారులని, మునసబులని ఉద్యోగాల నుంచి తొలగించండి. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోమని రెవెన్యూ కార్యదర్శికి ఆదేశాలు వెళ్లాయి. సాయపడిన గ్రామాల మీద అపరాధ రుసుము విధించండి. అసలు తిరుగుబాటుదారుల సానుభూతి పరులకి అడవిలో చోటు లేకుండా చేయండి. తనిఖీలు, గాలింపులతో ఉక్కిరి బిక్కిరి చేయండి. గూఢచారుల సంఖ్యను బాగా పెంచాలి. వేగంగా సమాచారం వెళ్లడం ఇప్పటి తక్షణ అవసరం. వార్తా సౌకర్యాలు విస్తరించాలి. పూనాలో ఉన్న సదర్న్ కమాండ్ సైనిక కేంద్రంతో హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ వారు చర్చిస్తున్నారు. వైర్లెస్ సెట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. మీ అవసరాల మేరకు మందుగుండు త్వరలోనే చేరుతుంది. ఉన్న ఏనుగులు చాలవు. అదనంగా ఏనుగులు, కంచరగాడిదలు వస్తాయి. ఈ అల్లర్లు ఇక్కడితో ఆగుతాయని అనుకోవద్దు. తక్కువ అంచనా వేయవద్దు. 5 వరుస విజయాలు సాధించిన వాళ్లు అక్కడితో ఆగిపోరు. అందుకే ఎల్హెచ్ అరెంట్ జడ్జిగా తిరుగుబాటు కేసులనే విచారించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మద్రాసు డిప్యూటీ పోలీస్ కమిషనర్గా ఉన్న ఏజీ హెపెల్ను ఏజెన్సీ కమాండర్ ఆపరేషన్స్ హోదాలో నియమించారు. మీరు ఆరోగ్యం గురించి, గాయాల గురించి ఇక భయపడనక్కర్లేదు. ఆసుపత్రి సౌకర్యం పెంచారు. టేబుల్ మీద పెట్టిన పైప్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ అన్నాడు నాప్. హెపెల్, నువ్వు ఇంకో పని కూడా చెయ్యాలి. ఈ తిరుగుబాటు మీద ఒక నివేదిక తయారు చెయ్యి. చాలా అవసరం. నాప్ కృష్ణదేవిపేట రోడ్డు, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ చూడ్డానికి వెళ్తున్నాడు. అంతా వీడుకోలు చెప్పి సెల్యూట్ చేశారు. చివరిగా అన్నాడు నాప్, భయం సృష్టించండి. భయపెట్టడంతోటే కొండ వాళ్ల మీద సగం విజయం సాధించవచ్చు. భయపెట్టండి, వణికిపోయేటట్టు చేయండి. చచ్చిపోవాలి భయంతో. కర్నల్ నాప్ తిరిగి వెళ్లాడు. అయినా ఊపిరి తీసుకునే వెసులుబాటు కలగలేదు పోలీసు యంత్రాంగానికి. దారికి రాని ముఠాలను జప్తు చేసే పని 1వ తేదీకే ఆరంభం కావాలంటూ తంతి సమాచారం దూసుకొచ్చింది. గత 100 ఏళ్ల నుంచి మన్యంలో అలజడులకు కారణం ఏదైనా ఉన్నది అంటే అది ముఠాదారు పదవుల కోసం కొండవాళ్ల ఆరాటమేనని తెల్లాధికారుల గట్టి నమ్మకం. కాబట్టి ముఠాలను స్వాధీనం చేసుకుంటే తాజా అలజడులు వాటంతట అవే దారికి వస్తాయి. 3-4 రోజులకే జప్తు సమాచారం చేరవలసిన చోటికి చేరిపోయింది కూడా. మొదట 3 అక్టోబర్ ఒక నోటీసు వెళ్లిపోయింది. ఇలా నోటీసు: మాకారం ముఠాదారు తన ముఠాలోనున్న ఫితూరీదారుల ఉనికిని అధికారులకు భోగట్టా ఇవ్వనందువల్లనున్ను, సదరు ఫితూరీదారులకు భోజన పదార్థములు వగైరాలు ఇచ్చి సహాయము చేసినందుకును, రంప ఏజెన్సీ గవర్నమెంటులో దాఖలు చేసుకునుటకు 1/10/1922 గల తంతి వార్తలో గవర్నమెంటు వారు ఉత్తర్వులు జారీ చేసినారని ఇందుమూలముగా అందరికీ తెలియజేయడమైనది. ఏజెన్సీ కమిషనరు వారి ఆఫీసు, మకాం నర్సీపట్నం, 3/10/1922. పెద్దవలస, ధారకొండ ముఠాదారులకు కూడా ఇలాంటి నోటీసులిచ్చారు. 10 రోజులు గడిచాయి. కొండవాళ్లలో కదలికే లేదు. మళ్లీ ఇంకో నోటీసు పంపించింది పోలీసు యంత్రాంగం. నోటీసు: 1 లోతుగెడ్డ, 2 కొయ్యూరు, 3 అంతాడ ముఠాదారులు వారి ముఠాలలోనికి ఫితూరీదారులు వచ్చినప్పుడు గవర్నమెంటు ఉద్యోగస్థులకు భోగట్టా ఇవ్వలేదనియూ, సదరు

ఏది వెనుకైనా పోలీసు యంత్రాంగానికి ఆ రెండింటి గురించి ఎదురుచూస్తూ కూర్చోవడం తప్ప మార్గాంతరం లేకపోయింది. కృష్ణదేవిపేట పోలీసు క్యాంపులో వరుసగా నాలుగో రోజు కూడా ఆదినారాయణకు కబురొచ్చింది మృదంగం పట్టుకుని రమ్మని. భక్తి శ్రద్ధలతో భజన చేసుకున్నారు పోలీసులంతా. రాజమండ్రి వెళ్లి సెంట్రల్ జైలు మీద దాడి చేస్తాడా రామరాజు, చేయగలడా అని అన్నాడు విశాఖ ఏజెన్సీ కమిషనర్ స్టూబర్ట్. ఈ సమాచారం నమ్మేటట్టు లేకపోయినా కొద్దిగా అయినా నమ్మక తప్పదేమో కదా అన్నట్టు కూడా ఉంది అతని మాట. అంత సాహసం కొండ దళానికి ఉందని నేనైతే అనుకోను. ఒక్క లిప్త తర్వాత తాపీగా అన్నాడు ఏజెన్సీ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ శాండర్స్. అయితే అలాంటి సాహసం కొండ దళానికి ఉందని మీరంతా అంటే దాంతో ఏకీభవించే వాళ్ళు నేనే మొదటివాడిని అన్నట్టు ఉంది ఇతడి గొంతు. ఆ ఇద్దరికేసి తీవ్రంగా చూసి ఏదో అనబోయాడు ఏజెన్సీలో ఉద్యమ అణచివేత చర్యల పర్యవేక్షకుడు ఏజే హెపెల్. అంతలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ కంఠం ఖంగుమంది, ఆ ఖాకీ యూనిఫారాలు విప్పదీసి గోచీలు పెట్టుకోండి, ఇంత పనికి మాలిన వాళ్ళా మీరు, అలా మాట్లాడడానికి సిగ్గులేదు. ఈ రామరాజు కొండల్లో గెరిల్లా పోరాటం చేస్తున్నాడు, ఆ పృథ్వీసింగ్ ఒక టెర్రరిస్టు, వీడిని ఆ కొండదళం విడిపించుకుపోయే కుట్రతో ఉంది అంటుంటే మీకు బుర్రకెక్కదే. కుర్చీలో నుంచి లేచి పైకప్పు ఎగిరిపోయేటట్టు అరిచాడు ఆర్మిటేజ్. ఆర్మిటేజ్లో అంత అసహనం చూడడం అదే మొదటిసారి. విశాఖపట్నం నుంచి ఆ ఉదయమే అగమేఘాల మీద వచ్చి చేరుకున్నాడు. విషయం అలాంటిది. ఆ ముందు రాత్రే స్టూవర్ట్, శాండర్స్, మార్టిన్, కోల్బ్రూక్, హ్యూమ్, ఫోబ్స్, స్వేనీ, కీనే, జాన్లకి సమాచారం చేరింది. అంతా ఉదయం 11 గంటల కల్లా లంబసింగిలో గప్పీదొర బంగ్లాకి చేరుకున్నారు.

ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 44వ భాగం విన్నరు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిన్రు సుమనస్పతిరెడ్డి.

ఇంతటితో ఈ నవలతో కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 9:30 భాష రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత కాంచనపల్లి చినవెంకట రామారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి మాదిరాజు రంగారావు కవితా పంక్తులు చదివినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా చెవికింపు. ఇవాల్టి కార్యక్రమంలో రాజేష్ వైద్య స్వర రచనలు వింటారు. రాజేష్ వైద్య తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ భారతీయ వీణా వాద్యకారుడు. ఈయన 14 June 1973 జన్మించిన ఈయన వీణా వాయిద్యంలో తనదైన శైలిని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిండు. సంప్రదాయ సంగీతంతో పాటు సినీ సంగీతం, ఫ్యూజన్ మరియు భక్తి సంగీతాన్ని వీణా ద్వారా అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఇప్పుడు విందాం రాజేష్ వైద్య స్వర రచనలు.

కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మావా ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమం ఇయాల్టి మావా. కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్రశంభు బృందం వినిపించే దుర్గాభవాని కథాగానం రెండవ భాగం ఇప్పుడు విందాం.

ఇంతటితో ఈ మావా కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాధురిమ అలసిన మనసుకు ఉల్లాసాన్ని హాయిని కలిగించే కార్యక్రమం మధురిమ. కార్యక్రమంలో ముందుగా భక్త కన్నప్ప చిత్రం కోసం సత్యం స్వరకల్పనలో వివి రామకృష్ణ పి సుశీల ఆలపించిన ఈ గీతం విందాం. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో మధురమైన పాటల్ని.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2020లో విడుదలైన చిత్రం అలా వైకుంఠపురంలో. అల్లు అర్జున్, పూజా హెగ్దే ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 220 ఫైమా అవార్డును అందుకున్నది. అట్లనే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా పూజా హెగ్దే కూడా అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతం విందాము.

ఇది నాలుగు జిల్లాలు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిందా. మీరు వింటున్నారు మధురిమలో మధురమైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొమ్మరిల్లు చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట బొమ్మను గీస్తే నీలా ఉంది అనే పాటకు సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. తెలుగు భాష అందం, భావ వ్యక్తీకరణ సుందరం, చిత్రీకరణ బంధం, అన్నీ కలగలిసిన అనిర్వచనీయమైన ఈ పాటలోని తీయదనం. ఇప్పుడు విందాం గులాబీ చిత్రం నుంచి సునీత పాడిన ఈ పాట.

ఇది మనయాస మనభాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిట్ట. 1986లో బాలు మహేంద్ర రచించగా భానుచందర్ అర్చన నటించిన చిత్రం నిరీక్షణ. ఒక విహారయాత్రకు వెళ్తున్న బస్సును హీరో ఆపడం, అతని కథను వినిపించడం, భావోద్వేగాలను చూపించడం ఇందులోని ప్రధానాంశం. ఈ నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఈ పాట విందాం. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో మధురమైన పాటల్ని. మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 విడుదలైన సినిమా నర్తనశాల పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకునికున్న ప్రతిభను ఈ సినిమా మరొకసారి రుజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, సంగీత కళా దర్శకులు ఇలా అందరి ప్రతిభను కూడగట్టుకుని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నది. ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఈ గీతం విందాము.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో మధురమైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీ స్నేహం చిత్రం నుంచి ఉష ఆలపించిన ఈ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం సమకూర్చగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో ఈ పాట విందాం.

ఇంతటితో ఇలాంటి మధురిమ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయైన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:10 వస్తుంది. మరికొంచెం సేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:40 దాటి 36 సెకండ్లు. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం అక్కడక్కడ మేఘావృతమై ఉన్నది. రానున్న 2-3 రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నది. గాలిలో తేమ 42%, గాలిగంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇక గడిచిన 24 గంటలల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. గరిష్టంగా 39 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి. ఇక వచ్చే 24 గంటలల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘరుతమై భారీ వర్షాలు పడే అవకాశమున్నది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. ఇది 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి సమయం 11 గంటలు దాటి 41:36. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 MHz FM పై, ఇంకా న్యూజ్ ఆన్ AIR మొబైల్ యాప్ పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.